ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మొదటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. తెలుగునేల పులకించేలా దేశభక్తిభావం గుండెల్లో ఉప్పొంగేలా చేసే సమయమిది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ మన మాతృభూమి గొప్పతనాన్ని కీర్తించే దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

0: శ్రీ షిరిడి సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. సాయి దివ్యనామ స్మరణతో సాగిన భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం. జీవిత సత్యాలను, నైతిక విలువలను ఒక్క మాటలో నూరిపోసి సన్మార్గంలో నడిపించే ఆనిముత్యాలు మన పూర్వీకులు ప్రసాదించిన సూక్తులు. లోక జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తూ మన ఆలోచనలకు పదును పెట్టే సూక్తి రత్నావళి ఇప్పుడు విందాం.
1: ఇది కల్పాంతము ఇమ్మహో

అది రేపల్లే. ఆబాలగోపాలం పశుపాలకులే, వారికి నందుడు పెద్ద. నందనందనుడైన గోపాలకృష్ణుడు ఆ చుక్కల్లో చంద్రుడు. ఏడాదికోసారి ఇంద్రుని పూజించి ఇంద్రోత్సవం అనే పండుగను జరపడం వారికి ఆనవాయితీ. కానీ కృష్ణుడు ఆ సంప్రదాయాన్ని మాన్పించి గోవర్ధనగిరిని పూజించమని, పశుపోషణకు కావలసిన గ్రాసాన్ని అందిస్తున్న ఆ పర్వతాన్ని కృతజ్ఞతగా ఆరాధించి జాతర చేసుకుందామని సూచించి ప్రకృతిని ఆరాధించే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. ఆ రాజ్యమంతా ఆ మార్గంలోనే నడిచింది. ప్రతిపర్యాయం జరిగే ఇంద్రోత్సవం ఈసారి శ్రీకృష్ణుని కారణంగా ఆగిపోయిందన్న ఆగ్రహంతో ఇంద్రుడు రేపల్లిపై కుంభవృష్టి కురిపించాడు. ఆ వానకు ఊపిరి ఆడని ఆ ప్రజల దురవస్థలను, వర్ష బీభత్సానికి అతలాకుతలమైన ఆ పల్లెవాసుల భయాందోళనలను కళ్లకు కట్టినట్లు ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన హరివంశంలో వర్ణిస్తున్నాడు. కృత త్రేత ద్వాపర కలియుగాల కాలప్రమాణం మొత్తం 43,20,000 సంవత్సరాలు. దీనిని మహాయుగం అంటారు. ఇటువంటి మహాయుగాలు 71 పూర్తయితే అది ఒక మన్వంతరమవుతుంది. ఇటువంటి మన్వంతరాలు 14 గడిస్తే బ్రహ్మదేవునికి ఒక పగలు, అనగా 432 కోట్ల సంవత్సరాలు అన్నమాట. దీనిని కల్పము అంటారు. ఇంతే ప్రమాణం గల కాలం ఆయనకు ఒక రాత్రి. అలా ఆ రాత్రి కల్పంలో బ్రహ్మ చేసిన సృష్టి అంతా జలప్రళయ రూపంలో ఏర్పడి అందులో కలిసి నశించిపోతోందేమో, దీనిని కల్పాంతం అంటారేమో, అటువంటి సమయం ఈరోజుతో పూర్తయిందేమో, ఇది కల్పాంతమేమో అనుకుంటూ ఉన్నారు గోపాలకులు. లేకుంటే ఇంత వర్షాన్ని ఏనాడు చూశాం గనక? ఈ వర్షం నీళ్లన్నీ సముద్ర రూపంలో చుట్టుముట్టి మొత్తం సృష్టిని తనలో ముంచేసుకుంటుందేమో అని భయపడుతున్నారు. అంతేకాదు, ఇంతతోన జగముల్ పూజేసెనో దాత. ఒక చిన్న పిల్లవాడు పలక తీసుకుని ఉత్సాహంగా రాసిరాసి కాసేపటి తర్వాత విసుగొచ్చి తాను గీసిన గీతలన్నింటినీ శుభ్రంగా చెరిపేసినట్లుగా బ్రహ్మ తాను సృష్టించిన ఈ జగత్తును ఇహ చాల్లెమ్మని విసుగిచ్చి చెరిపేస్తున్నాడేమో. ఓ భగవంతుడా, ఇక మాకు దిక్కెవరు? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా తలదాచుకోవాలి? ప్రాణాల్ని ఎలా రక్షించుకోవాలి? అని రేపల్లెవాసులు ఆ వానకు తడిసి జడిసి భయాందోళనలకు గురయ్యారు. ఆనాడు రేపల్లెవాసులకు ఆ విపరీత విపత్కర సమయంలో శ్రీకృష్ణుడు అండగా నిలిచాడు. సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించి కాపాడాడు. ఆపన్న వరదుడై ఆర్తత్రాణ పరాయణుడై అందరి మన్ననలు పొందాడు. ఈనాడు మనం చేయవలసింది కూడా ఇదే. ప్రభుత్వాలు కావచ్చు, స్వచ్ఛంద

0: సేవా సంస్థలు కావచ్చు, ధార్మిక తత్పరులు కావచ్చు, విపత్తులు సంభవించినప్పుడు మానవతా ధర్మంతో, మొక్కవోని దృఢ సంకల్పంతో, ఉత్సాహంతో, అలుపెరుగని ప్రయత్నంతో బాధితులకు అండగా నిలవాలి. ఉన్నంతలో వారికి సహాయం అందించాలి. ఆత్మవత్ సర్వభూతాని అన్న న్యాయానుసారం మనకే అలాంటి పరిస్థితి వస్తే మనమేం కావాలని కోరుకుంటామో వాటిని అందించే ప్రయత్నం చేయాలి. ప్రాథమిక వనరుల కల్పనకు చేయూతనందించాలి. మన పరిధిలో మనం పొరుగువాడికి తోడుపడబోయన్న లక్ష్యంతో ముందుకు సాగాలి. ఏదీ శాశ్వతం కాదన్న సత్యం వంట పట్టించుకోవాలి. ఉద్యమ స్ఫూర్తితో 10 మంది కలిసి సేవాభావంతో ముందుకు వస్తే ఆ గోవిందుడే ఆవహిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన ప్రయత్నం మనం చేద్దాం, మన ధర్మమే మనల్ని రక్షిస్తుంది. స్వస్తి.
1: సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ లోకా జగన్నాథ శాస్త్రి. ఆకాశవాణి కడప కేంద్రం.

ఈరోజు కార్యక్రమంలో మనం పసుపు పంట కోత త్రవ్వటం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ పసుపు పంట విత్తిన సుమారు 270 రోజులకు త్రవ్వకానికి వస్తుంది. భూమిలో ఉన్నటువంటి పసుపు దుంపలు పక్వానికి చేరుతున్న కొద్దీ మొక్కల ఆకులు రాలిపోయి ఎండటం ప్రారంభమవుతాయి. ఇలా మొక్కలు ఎండిపోయే వరకు మనం పంటను కోయకూడదు. పసుపు బాగా పండినట్లు గుర్తేమిటంటే మొక్కలు బాగా ఎండి నేలపై వాలిపోతాయి. ఈ పసుపును తవ్వే 2 రోజులకు ముందు మొక్క ఆకులు కాండాలను భూమి మట్టానికి కోసేయాలి. తర్వాత తేలికగా నీరు పెట్టి 2 రోజుల తర్వాత పసుపు దుంపల త్రవ్వకాన్ని ప్రారంభించాలి. భూమిలో మిగిలిపోయిన దుంపలను నాగలితో దున్ని ఏరుకోవాలి. ఆ తరువాత పసుపు దుంపలకు అంటి ఉన్న మట్టిని తొలగించి శుభ్రం చేసుకోవాలి. తవ్వి తీసిన 2 నుండి 7 రోజుల లోపల ఈ పసుపు దుంపలను ఉడకబెడితే పసుపు నాణ్యత చెడిపోకుండా ఉంటుంది, మంచి ధర పలుకుతుంది. పసుపును యంత్రాలతో కూడా త్రవ్వవచ్చు. ఇలా యంత్రాలతో త్రవ్వితే కూలీల ఖర్చు తగ్గుతుంది. కానీ యంత్రాలతో తవ్వాలనుకున్నప్పుడు నాటే సమయంలోనే యంత్రానికి అనుగుణమైన వరుసల మధ్య దూరాన్ని మనం పాటించాల్సి ఉంటుంది. ఇక పసుపు ఉడికించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, పొలం నుండి తీసిన కొమ్ములను త్వరగా ఉడికించి ఆరబెట్టుకోవాలి. ఆలస్యమైతే నాణ్యత తగ్గిపోతుంది. దుంపలను కొమ్ములను వేరువేరుగా ఉడకబెట్టాలి. పసుపు ఉడికించే బాణిలలో దుంపలు కొమ్ములు మునిగే వరకు నీరు పోసి సమంగా మంట పెట్టాలి. 45 నుండి 60 నిమిషాల వరకు తెల్లటి నురుగు పొంగు, దానితోపాటు పసుపుతో కూడిన మంచి వాసన పొగలు వస్తాయి. అప్పుడు పసుపును నొక్కితే మెత్తగా ఉంటుంది. సన్న పొరకపులను గుచ్చితే లోనకు దిగబడిపోతుంది. ఆ దశలో పసుపును బయటకు తీయాలి. తక్కువ ఉడికితే ఎండిన తరువాత కొమ్ములోని గర్భంలో త్వరలా ఏర్పడుతుంది. అప్పుడు సులువుగా విరుగుతుంది. ఎక్కువ ఉడికిస్తే ఆరిన తర్వాత కొమ్ము రంగు తగ్గి ఆకారం కోల్పోతుంది. పసుపును ఉడికించేందుకు వాడే నీరు శుభ్రంగా ఉండాలి. బురద నీరు, ఉప్పు నీరు వాడకూడదు. పేడ కూడా కలపకూడదు. ఈ పసుపు ఉడకబెట్టడంలో మేలైన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సుమారు 50 కిలోల పరిశుభ్రపరచిన తల్లిదుంపలను గాని పిల్లదుంపలను గాని తీసుకుని 90, 55, 40 సెంటీమీటర్ల సైజు గల జల్లెడ రంధ్రాలు గల ఇనుప తొట్టిలో వేయాలి. 2 ప్రక్కలా పట్టుకుని ఈ తొట్టిని దీనికన్నా కొంచెం పెద్ద సైజు గల ఇనుప కళాయిలో దించాలి. తొట్టిలోని దుంపలు మునిగే వరకు నీళ్లు పోయాలి. తర్వాత కళాయి కింద మంట వేసి దుంపలు మెత్తబడే వరకు ఉడికించాలి.

ఉడికిన తర్వాత దుంపలున్న తొట్టిని పైకి లేపి పట్టుకున్నప్పుడు ద్రావణం కళాయిలోకి దిగిపోతుంది. ఉడికిన దుంపలను పరిశుభ్రమైన స్థలంలో పోసి తిరిగి అదే తొట్టిలో వేరే దుంపలను పోసి ఉడికించాలి. ఆవిరితో కూడా ఈ పసుపు కొమ్ములను మనం ఉడికించవచ్చు. ఇందులో ట్రాక్టర్పై 4 డ్రమ్ములు అమర్చి ఉంటాయి. కరెంటు ద్వారా కానీ, డీజిల్ ద్వారా కానీ, కట్టెల ద్వారా కానీ మధ్యలో ఉన్న ఆవిరి ఉత్పత్తి చేసే యూనిట్లో వేడి ఆవిరి ఉత్పత్తి అయ్యి దాని ద్వారా 4 మూలాల్లో ఉన్న డ్రమ్ముల్లోని పసుపు ఉడుకుతుంది. ఇలా ఆవిరితో ఉడికించటం ద్వారా తక్కువ కూలీ ఖర్చుతో త్వరగా పని జరుగుతుంది. సమంగా ఉడికిన పసుపును చిన్న బాణెల నుంచి తీసి బయట చదునైన శుభ్రమైన నేల మీద లేదా టార్పాలిన్ లేదా సిమెంట్ ప్లాట్ఫామ్ పై కుప్పగా పోయాలి. 24 గంటల తరువాత 2-3 అంగుళాల మందం ఉండేలా వాటిని పరచాలి. పలచగా పరిస్తే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది. 10 నుండి 15 రోజులకు పసుపు తయారై కొమ్ములన్నీ ఒకే మాదిరిగా కనిపిస్తాయి. పసుపును అప్పుడప్పుడు తిరగబెట్టాలి. మధ్యాహ్నం పూట తిరగబెడితే సమానంగా ఎండుతాయి. కొమ్ములు విరిచినప్పుడు కంచు శబ్దం వస్తుంది. అలా శబ్దం వస్తే ఆ పసుపు కొమ్ములు ఆరినట్లు, తేమ శాతం 8 ఉన్నట్లు లెక్క. ఈ ఎండిన పసుపు పచ్చి పసుపులో సుమారు 20% తూగుతుంది. ఉడికిన పసుపు తడిస్తే పసుపు రంగు కోల్పోయి నారింజ రంగుకు వస్తుంది. కాబట్టి తడవకుండా పాలిథిన్ షీటు లేదా టార్పాలిన్ను మనం సిద్ధంగా ఉంచుకోవాలి. పండిన దుంపలను ఆరబెట్టడం ఎలాగంటే, దుంపలను కృత్రిమంగా కూడా 60 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి గాల్పులు పంపి ఆరబెట్టవచ్చు. దుంపలను ముక్కలుగా కోసి ఆరబెట్టే అలవాటున్న ప్రాంతాలలో ఈ పద్ధతి ఉపయోగించటం వలన మంచి రంగు, నాణ్యత కలిగిన పసుపు లభిస్తుంది. ఇక పసుపు ఆరేటప్పుడు ఆశించే బూజులు, ఆప్లాటాక్సిన్ విష పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా బూజులు ఆశించినప్పుడు కొమ్ములపై నల్లని, ఆకుపచ్చని, తెల్లని ప్రాంతాలు ఏర్పడతాయి. ఉడికిన పసుపు తొందరగా ఎండకపోవటం వల్ల పసుపులో ఆఫ్లాటాక్సిన్ వృద్ధి చెందటం జరుగుతుంది. దీని నివారణకు వండిన పసుపును ఆరబెట్టేటప్పుడు పైకి క్రిందికి తిప్పుతూ ఉండాలి. ఉడికించేటప్పుడు తక్కువ ఎక్కువగా ఉడికించరాదు. ఎండ, గాలి తగిలే సమమైన ప్రదేశాలను ఎంచుకొని గట్టి కళ్ళంలో ఆరబెట్టాలి. ఉడకబెట్టిన పసుపును దెబ్బ తగలకుండా మనం చూసుకోవాలి. పసుపును ఎండబెట్టేటప్పుడు వర్షంలో గాని మంచులో గాని తడవకుండా కప్పి ఉంచాలి. తేమ శాతం 8 వచ్చే వరకు ఎండబెట్టాలి. ఎండిన పసుపు దుంపలు కొమ్ములు గరుకుగా, పొలుసులు చిన్న చిన్నగా, వేర్లు కలిగి ఆకర్షణీయంగా ఉండవు. కాబట్టి వాటిని మెరుగు పెడితే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మనుషులతో మెరుగు పెట్టేందుకు ఎండిన పసుపు దుంపలను కొమ్ములను గట్టి నేలమీద రుద్ది గాని లేదా గోనె సంచులలో చుట్టి కాళ్లతో రుద్దటం గాని చేయాలి. ఇంకో పద్ధతి ఏంటంటే, ఒక డ్రమ్ముకు నడుమ ఇరుసు కట్టి దాని పక్కల వ్యాకోచించే లోహంతో జల్లెడగా తయారు చేయించి పసుపు దుంపలను కొమ్ములను అందులో పోసి చేతితో ఇరుసును త్రిప్పుతూ ఉంటే డ్రమ్ము కూడా తిరుగుతుంది. డ్రమ్ము ప్రక్క భాగంలో ఇనుప మెష్ అమర్చడం వల్ల ఒకదానికొకటి రాసుకుని పసుపు మెరుగు పెట్టబడుతుంది. ఆఖరి దశలో మెరుగు పెట్టేటప్పుడు పసుపు పొడిని నీళ్లలో కలిపి కొమ్ములపై చిలకరించితే సరుకు ఆకర్షణీయంగా తయారవుతుంది. మెరుగు పెట్టేటప్పుడు దుంపలు కొమ్ములు ఆకర్షణీయంగా ఉండేందుకు కృత్రిమ రంగును ఎటువంటి పరిస్థితులలో వాడకూడదు. వీటిని వాడటం వల్ల పసుపును దిగుమతి చేసుకునే దేశాలు అభ్యంతరం తెలుపుతాయి. ఎండిన దుంపలను కొమ్ములను సైజును బట్టి గ్రేడింగ్ చేయాలి. తరువాత మెరుగు పెట్టిన కొమ్ములను ప్యాకింగ్ చేసుకోవాలి.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:45, ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బీసీ ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు, ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి

0: పర్యావరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. దివ్యాంగులు వయోవృద్దులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ
1: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచాలకే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్సెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు పురావస్తు ప్రదేశాలు అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లల గుడి విశిష్ట నిర్మాణంతో తూర్పు ముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు.

0: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక రిచ ఝా. అథ వార్తాః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగరీకరణేన ఉత్పద్యమానాని ఆహ్వానాని ప్రతి నగరీయ స్థానీయ నికాయేభ్యః సంవేదనశీలతాం వర్ధయితుం ఆహ్వానం కృతవాన్. ఏతేషు ఆహ్వానేషు వర్ధమానా జనసంఖ్య అథ భవిష్యస్య జలావశ్యక్తాః చ ప్రముఖాః సంతి. అసౌ నగరీయ స్థానీయ నికాయేభ్యః ఏతాదృశానాం చింతన శిబిరాణాం ఆయోజనస్య పరామర్శం అపి ప్రదత్తవాన్. శ్రీమోదీ హ్యః జలశక్తి మంత్రాలయేన ఆయోజితస్య ద్విదివసీయస్య రాష్ట్రీయ విభాగీయ జలశిఖర సమ్మేళనస్య సమాపన సత్రస్య అధ్యక్షతాం కృతవాన్. అసౌ జలసంరక్షణ ప్రౌద్యోగికీనాం అధికాధిక ప్రయోగాయ ఆహ్వానం కృతవాన్. భారతీయ నిర్మాతృభ్యః హితధారకేభ్యశ్చ కార్యకుశల సమాధానానాం వికాసాయ తేషాం వ్యాపకస్తరే ప్రయోగాయ చ సమర్థనం ప్రదాతుం సమర్పిత ప్రదర్శనానాం కార్యశాలానాం చ ఆయోజనస్య పరామర్శమపి దత్తవాన్. ఏతేషు వైశ్వికస్తరే ప్రచలితానాం శ్రేష్ఠ కార్యపద్ధతీనాం పరిచయః అపి భవేత్ ఇత్యసౌ ఉక్తవాన్. ప్రధానమంత్రి ద్విదివసీయస్య గహన విచార విమర్శస్య ప్రశంసాం కృత్వా అవదత్ యత్ శిఖర సమ్మేళనె ఉద్భూతాః క్రియాన్వయన యోగ్యాః సమయబద్ధాః చ కార్యబిందవః నిరంతర సమీక్షయా తథా అనుభవాధారిత అధిగమ ప్రక్రియయా చ అగ్రే నేతవ్యాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బాడి వేవర్ అద్య నవదిల్ల్యాం ద్వైపాక్షిక వార్తాం కరిష్యతః. ఉభౌ నేతారౌ ద్విపక్షీయ సంబంధానాం సమగ్ర పరిదృశ్యస్య పరస్పర హిత సంబద్ధానాం క్షేత్రీయ వైశ్విక ప్రకరణానాం చ విషయ చర్చాం కరిష్యతః. బెల్జియం దేశస్య ప్రధానమంత్రి బాడి వేవర్ త్రిదివసీయ భారత యాత్రాయై హ్యః రాత్రౌ రాష్ట్రీయ రాజధానీం ప్రాప్తవాన్. తేన సహ బెల్జియం దేశస్య రక్షామంత్రి థియో ఫ్రాంకెన్ అపి భారతమాగతవాన్. గతవర్షస్య ఫర్వరి మాసస్య పదభారగ్రహణానంతరం ఏషా తస్య ప్రథమా భారత యాత్రా వర్తతే. భారతాగంతుకః బెల్జియం దేశస్య ప్రధానమంత్రి భారత యూరోపీయ సంఘయోః ముక్త వాణిజ్య సందేహ సందర్భే భారతీయోద్యోగ మహాసంఘేన ఆయోజితం వ్యావసాయిక కార్యక్రమం సంబోధయిష్యతి. భారతేన జలాప్లావ పీడితే నేపాలదేశే స్వస్య ఆపదుద్ధార కార్యక్రమః తీవ్రీకృతః. నవదిల్లీతః ఆపత్కాలీన సామగ్రీణాం పంచమః భాగః అపి ప్రేషితః. నేపాలస్థేన భారతీయ రాజదూతేన సామాజిక సంచార పటలే ప్రకాశితే ఏకస్మిన్ సందేశే ఉక్తం యత్ ఆపదుద్ధార సహాయతాం వహత్ భారతస్య పంచమం విమానం హ్యః హిమాలయీయ రాష్ట్రం ప్రాప్తం. విమానే విశిష్ట సురంగోద్ధారోపకరణై సుసజ్జితం 11 సదస్యాత్మకం ఆపదుద్ధార దళం అథ 5.5 టన పరిమితాః చ అత్యావశ్యకాః ఔషధయః ఆసన్. భారతీయ వాయుసేనయా ప్రభావిత క్షేత్రేభ్యః అత్యావశ్యక సామగ్రీణాం పరివహనాయ అనేకాని విమానాని సంచాలితాని. భారతేన విశిష్టానవేశనోద్ధార సహాయతా అపి ప్రదత్తా. కేంద్రీయ కృషి గ్రామీణ వికాస మంత్రి శివరాజ సింహః అద్య ముంబై నగరే బ్యాంక్ సంస్థానై అథ రాజ్య గ్రామీణ జీవికోపక్రమై చ సహ ఉచ్చస్తరీయోపవేశనస్య అధ్యక్షతాం కరిష్యతి. దీర్ఘకాలాత్ లంబిత ఋణ స్వీకృతేః అథ ధనరాశేః సమయే వితరణస్య చ సమస్యాయాః సమాధానం ప్రాప్తుం ఉపవేశనే ప్రయత్నః భవిష్యతి. మహిళా క్రికెట్ క్రీడాయాం అద్య సంయుక్తారబామిరాతస్య దుబై అంతారాష్ట్రీయ క్రీడాంగణే ఐషమః మహిళా ఏషియా చషక ప్రతిస్పర్ధాయాః గ్రూప్ ఏ ఇత్యస్య ద్వితీయ

0: द्वन्द्वे भारतीय दलं हांगकांग दलं सम्मुखी करिष्यति। स्पर्धेयं भारतीय समयानुसारं रात्रौ अष्टवादने प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి కడప కేంద్రం.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: తరతరాల అనుబంధమై ప్రతి ఇంటా స్వరమై మీ హృదయపు లోతులను తాకే ఆకాశవాణి కడప కేంద్రం ప్రసార విశేషాలు ఇప్పుడు విందాం.

ఈ ప్రసారంలో ఉదయం 7:15 కాంతి రేఖలు. ఇందులో చరిత్రలో ఈరోజు, సమాచార వేదిక, ఆ తర్వాత కృత్రిమ మేధ, వివిధ రంగాలపై దాని ప్రభావం, డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయాల ధారావాహిక 7వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. అనంతరం ఆరోగ్య సౌభాగ్యంలో పోషకాహార ఆవశ్యకత, ఈ అంశంపై యోగివేమన విశ్వవిద్యాలయం న్యూట్రిషనిస్ట్ శ్రీమతి ఎం సుభాషిణి గారి ప్రసంగం వింటారు. ఇవి ఈ ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలోని వివరాలు.

ఈ ఉదయం 8:30 జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి ఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ ఉదయం 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటారు. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి బిఎఫ్ హరిచందన గారి గాత్రం వింటారు. మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి, వయోలిన్ సహకారం శ్రీ పి నవీన్ కుమార్. 12:40 మనోరంజని, ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:30 అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు. ఈ అంశంపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. 12:15 చిత్రసీమ.

ఇక సాయంత్రం 5 గంటలకు చిత్రగీతలతో 2 ప్రసారం ప్రారంభమవుతుంది. 5 గంటల 15 నిమిషాలకు ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో యువరంజని ఉద్యోగ సమాచారం వింటారు. 6 గంటలకు ప్రసార విశేషాలు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో ఈ సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శ్రీయం గురువయ్య బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం, ఈ అంశంపై ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధు. రాత్రి 7 గంటల 45 నిమిషాలకు మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఈరోజు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ వ్యాఖ్యానం 7 గంటల 45 నిమిషాల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 9 గంటల 15 నిమిషాల నుంచి 11 గంటల వరకు

అనంతరం 11:10 నుంచి ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా, పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలకోపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్దిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్దికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఇయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యకుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో 1.5 బిలియన్ డాలర్ల అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్ట్ఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వు బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్భంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్గరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా ఒక ప్రత్యేక హెచ్పీవీ టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట వ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు హెచ్పీవీ టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే టీ20 ఆసియా కప్లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది. భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్కు ఆతిథ్యమివ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ఫ్రంట్లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నోమెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్లో ఇది 3వ దశ, 4వది చివరి దశ అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో

0: ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత కృత్రిమ మేధ, వివిధ రంగాలపై దాని ప్రభావం, ఈ అంశంపై డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయాల ధారావాహిక 7వ భాగం, అనంతరం ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన పోషకాహార ఆవశ్యకత, యోగి విమన విశ్వవిద్యాలయం న్యూట్రిషనిస్ట్ ఎం సుభాషిణి గారి ప్రసంగం ఉంటాయి. ముందుగా చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు పరిశీలిద్దాం. ఈ రోజున జన్మించిన కొందరు అజ్ఞాత స్వాతంత్ర సమరయోధుల గురించి పరిశీలిస్తే, జీవి అయ్యర్గా ప్రసిద్ధి చెందిన శ్రీ గణపతి వెంకటరమణ అయ్యర్ గారు 1917 సంవత్సరం ఇదే రోజున కర్ణాటకలో జన్మించారు. వీరు ఆచరణలోనూ భావజాలంలోనూ గాంధేయవాదిగా ఉండేవారు. గాంధేయ విలువలను విశ్వసించి ఆచరించిన వెంకటరమణ అయ్యర్ గారు ఖాదీ ప్రచారం కోసం కృషి చేశారు. గాంధీజీ స్మృత్యర్థం పాదరక్షలు ధరించడం మానివేశారు. శ్రీ కమలాపతి త్రిపాఠి గారు 1905 సంవత్సరం ఇదే రోజున ఉత్తరప్రదేశ్లో జన్మించారు. స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన అనేక పోరాటాల్లో పాల్గొన్నారు వీరు. శాసనోల్లంఘన ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం మరియు క్విట్ ఇండియా ఉద్యమం వంటి వాటిలో చురుకుగా తన వంతు పాత్ర పోషించి 3 సార్లు అరెస్ట్ అయ్యారు. అలాగే 3 ఏళ్లపాటు జైలు శిక్ష అనుభవించారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సభ్యుడిగా సేవలందిస్తూ విలువైన సూచనలను అందించారు కమలాపతి త్రిపాఠి గారు. శ్రీ షాహిర్ కృష్ణారావు సాబ్లే 1923 సంవత్సరం ఇదే రోజున మహారాష్ట్రలో జన్మించారు. వీరు ఒక ప్రసిద్ధ జానపద గాయకుడు మరియు కవి. భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలు పాల్గొనేలా ప్రేరేపించడానికి తన ప్రతిభను వినియోగించుకున్నారు కృష్ణారావు సాబ్లే గారు. జానపద శైలిలో అనేక మరాఠీ దేశభక్తి గీతాలను రచించి వాటిని తన లోక్ నాట్య ప్రదర్శనల ద్వారా ప్రాచుర్యంలోకి తెచ్చారు. చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న మరికొన్ని ముఖ్య సంఘటనలు. నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వ్యక్తి, హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ జమలాపురం కేశవరావు గారు 1908 సంవత్సరం ఇదే రోజున జన్మించారు. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా

ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ప్రవృత్తిగా జీవించారు కేశవరావు గారు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ సర్దార్గా పిలుచుకుంటారు. హిందీ చిత్ర సంగీతద్వయంలో ఒకరైన ప్యారేలాల్ గారు 1940 ఇదే రోజున జన్మించారు. లక్ష్మీకాంత్ గారితో పరిచయం ఏర్పడిన తర్వాత హిందీ చలనచిత్ర చరిత్రలో అత్యంత విజయవంతమైన స్వరకర్తలలో ఒకరుగా పేరుగాంచారు. 1963 ప్రారంభమైన వీరి సంగీత ప్రయాణం 1998 వరకు సుమారు 760 సినిమాలకు సంగీతం అందించారు. తెలుగులోనూ మజ్ను నేటి సిద్ధార్థ సినిమాలకు సంగీతాన్ని అందించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు ఇదే రోజున నెల్లూరులో జన్మించారు. వీరు 172 రోజుల్లో 7 ఖండాలలోని 7 పర్వతాలను అధిరోహించి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి తెలుగు వ్యక్తి మస్తాన్ బాబు కావడం విశేషం. '70-80వ దశకంలో సుప్రసిద్ధ తెలుగు సంగీత దర్శకుల్లో ఒకరైన పసుపులేటి రమేష్ నాయుడు గారు 1987 ఇదే రోజున మరణించారు. తెలుగు చిత్రరంగానికి శ్రీ కృష్ణవేణి గారు నిర్మించిన దాంపత్యం చిత్రంతో పరిచయమయ్యారు. 1972 విడుదలైన అమ్మమాట చిత్రంతో తెలుగులో మళ్లీ పునఃప్రవేశం చేసి తెలుగు చిత్రరంగానికి మరపురాని మధుర గీతాలను అందించారు రమేష్ నాయుడు గారు. ఇవండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు.

లేత వెలుగుల ఉదయరాగంలో మనసు కొమ్మలపై నవవసంతాలు వికసించే వేళ కాలం తలవంచే ఒక మధుర స్వరం మీ హృదయ మీ తంత్రులను మీటబోతుంది. రాత్రిపరిచిన నిశ్శబ్దాన్ని కరిగిస్తూ రోజంతా నిలిచే తీయని అనుభూతిని మీ మదిలో నింపడానికి వస్తున్న అమృత గీతాన్ని ఇప్పుడు ప్రశాంతంగా అలగిద్దాం.

పాట ముగిసినా ఆ స్వరాల మధురిమ హృదయపు పొరల్లో ఇంకా అలా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. తూర్పు పడమర చిత్రగీతమది, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం రమేష్ నాయుడు. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు కిలో ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. టమోటాలు 25 రూపాయలు, పచ్చిమిరపకాయలు 35 రూపాయలు, వంకాయలు 25 రూపాయలు, బెండకాయలు 25 రూపాయలు, బీరకాయలు 35 రూపాయలు, కాకరకాయలు నాటు రకం 35 రూపాయలు, హైబ్రిడ్ రకం 30 రూపాయలు, మట్టికాయలు 25 రూపాయలు, చిక్కుడుకాయలు 50 రూపాయలు, అలసందలు 40 రూపాయలు, అనపకాయలు 50 రూపాయలు, ఉల్లిపాయలు 50 రూపాయలు, బంగాళదుంపలు 40 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 60 రూపాయలు, బీన్స్ 80 రూపాయలు, బీట్రూట్ 50 రూపాయలు, కీరకాయ 50 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, దొండకాయలు 45 రూపాయలు, ముల్లంగి 35 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 100 రూపాయలు, కాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు విన్నారు.

0: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతి రేఖలు కార్యక్రమంలో. ఇప్పుడు నేటి సాంకేతిక ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న కృత్రిమ మేధ మన దైనందిన జీవితంలోనూ వివిధ రంగాలలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నూతన పరిజ్ఞానం తెస్తున్న ప్రయోజనాలు, అవకాశాలు మరియు సవాళ్లపై స్పష్టమైన అవగాహన అందించేందుకు కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం పరిచయాల ధారావాహికలో డాక్టర్ సివి కృష్ణవేణి గారితో శ్రీ చుండూరి మహేష్ గారు జరిపిన పరిచయం 7వ భాగం ఇప్పుడు వింటారు.
1: కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం అనే ధారావాహికలో ఉన్నాము. అనేక అంశాల్లో ఈ కృత్రిమ మేధ ఎలా చొచ్చుకుపోతోందో గత వారాల్లో మనకి డాక్టర్ కృష్ణవేణి గారు చాలా విపులంగా వివరిస్తున్నారు. ముఖ్యంగా ఈ విద్యారంగంలో

0: కూడా పెనుమార్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం ఇదివరకు ఒక కాలేజ్ రికార్డు రాయాలన్నా, ఒక బొమ్మ వేయాలన్నా, లేకపోతే ఒక డిఫికల్ట్ ఏదైనా డ్రా చేయాలన్నా చాలా కష్టపడేవాళ్ళం, రాత్రంతా కష్టపడేవాళ్ళం. ఏం చేయాలో తెలిసేది కాదు. ఒకళ్ళు కప్ప బొమ్మ వేయాలంటే అది వేరే జంతువు బొమ్మలాగా వచ్చేది, ఏం చేయాలో తెలిసేది కాదు. ఇప్పుడు అలాంటి అవసరాలన్నీ ఏమి లేవు. ప్రతి ఒక్కటి ఆ చాట్ జీపీటీకి కానీ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్స్ వచ్చేసాయి. వాటికి ఈ పిల్లలు ఇవ్వగలిగితే డేటాను అంతటినీ పూర్తిగా అవి ఇచ్చేస్తున్నాయి. దాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ ప్రాజెక్ట్స్ని సబ్మిట్ చేయటము, దాని ద్వారా వాళ్ళ రికార్డ్స్ రాసుకోవటము, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటము, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వటం ఇలా చాలా చేస్తున్నారనమాట. మరి ఈ నేపథ్యంలో కృష్ణమేని గారిని అడిగి తెలుసుకుందాము, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్లో, విద్యా రంగంలో ఏ రకంగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు, ఎలాగ దానిని ఇంకా విస్తృతంగా వాడుతున్నారు, దాని లాభాలేంటి, నష్టాలేంటి?
1: ఓకే సార్, యాక్చువల్లీ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకూడదు, పిల్లలు హోంవర్క్స్ ఇచ్చినప్పుడు, అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అమ్మో అది చూసి రాసేస్తారే అని భయపడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు వాడకూడదు కాదు, యాక్చువల్లీ ఎలా వాడాలో చెప్పాలి పిల్లలకి. ఇప్పుడు వాళ్ళని వాడకుండా ఆపలేము, బట్ మంచిగా ఎలా వాడాలో నేర్పిస్తే వాళ్ళు అలాగ దాన్ని ఉపయోగించుకుంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్, టీచర్ స్కూల్లో మ్యాథ్స్ హోంవర్క్ చేసుకుని రమ్మని ఒక స్టూడెంట్ కి ఇచ్చారు. సో స్టూడెంట్ ఇంటికి వెళ్ళి చాట్ జీపీటీ ఉంది కదా అని ఆ క్వశ్చన్ కొట్టేసి ఆన్సర్ రాగానే ఆ ఆన్సర్ రాసి సబ్మిట్ చేయటం తప్పు. కానీ టీచర్ ఎలా చెప్పాలి, చాట్ జీపీటీ కొత్తగా వచ్చింది వాడండి, బట్ అది ఆన్సర్ ఇస్తే నువ్వేం నేర్చుకుంటావు. సో దాని హెల్ప్ అంటే ఒక అమ్మనో నాన్ననో పేరెంట్సో కూర్చొని హోంవర్క్ మనం ఎలా చేపిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, ఫస్ట్ మల్టిప్లికేషన్ చెయ్యి, తర్వాత అడిషన్ చెయ్యి, ఎంత ఆన్సర్ వచ్చిందో చెప్పు, ఆ తర్వాత ఇలా చెయ్యి అలా చెయ్యి అని మనము హింట్స్ ఇస్తూ వస్తాం. ఒక గైడెన్స్, ఒక ట్యూషన్ టీచర్ అయినా పేరెంట్స్ అయినా ఇలాగ చెప్తారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడాలి అని మనం స్టూడెంట్ కి చెప్పాలి. ఎలా అని అంటే, ఆన్సర్ డైరెక్ట్ గా ఇవ్వద్దు, నాకు జస్ట్ హింట్స్ ఇవ్వు, నేను చేసుకుంటూ వెళ్తాను, నువ్వు ఆన్సర్ నాకు చెప్పొద్దు అని చాట్ జీపీటీతో ఈ స్టూడెంట్ చెప్పాలి. సో ఇలా మనం ట్రైన్ చేస్తే స్టూడెంట్స్ ని, వాళ్ళు అరే నేను చాట్ జీపీటీ వాడుంటే బాగుండు, నాకు చాట్ జీపీటీ యూజ్ చేయట్లేదు, నేను నన్ను రిస్ట్రిక్ట్ చేశారు అన్న సైకాలజీలో నుంచి బయటకు వస్తారు. అలాగే చాట్ జీపీటీని ఎథికల్ గా ఎలా వాడచ్చు ఒక స్టూడెంట్ అని నేర్చుకుంటారు. సో అట్ ద సేమ్ టైం, ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు కూడా జాబ్ చేసే క్రమంలో ఉంటున్నాము, అలాంటప్పుడు మనం వచ్చేసరికి పిల్లలు హోంవర్క్ చెయ్యాలి టీవీ చూడకుండా అనుకుంటే, వాళ్ళు హోంవర్క్ చెయ్యండి అంటే ఇలా చాట్ జీపీటీ వాడి ఆన్సర్ రాసేస్తారేమో అన్న భయం లేకుండా, ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు, ఇలా ప్రాంప్ట్స్ ఇవ్వు, హింట్స్ మాత్రమే ఇవ్వు అని నేర్పిస్తే వాళ్ళు అదే ఫాలో అయ్యి, యాక్చువల్లీ యూజువలీ పిల్లలు ఎలా ఉంటారంటే మనం మంచిగా ఇలా చెయ్యి అని చెప్తే అలాగే ఫాలో అవుతారు. సో ఆ హింట్స్ బేస్ చేసుకుని అది ఇస్తుంది. సో ఇలా స్కూల్ లెవెల్లో విద్యాపరంగా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని యూజ్ చేయొచ్చు. ఇంకొక విధంగా ఎలా యూజ్ చేయొచ్చు, సైన్స్ ప్రాజెక్ట్ చేయమంటారు. సో అది స్టెప్ బై స్టెప్ చెప్తుంది, అంటే నువ్వు పేపర్ తెచ్చుకో, కలర్ పెన్సిల్స్ తెచ్చుకో, ఒక సిజర్స్ తెచ్చుకో, ఇలాంటివన్నీ ఏమేం కావాలో అవి చెప్పి, అండ్ ఇలా ఫోల్డ్ చేయి, అలా ఫోల్డ్ చేయంటే అరే నాకు ఇలా చేత కావట్లేదు అంటే ఆ పిక్ ని తీసి ఇమేజ్ ని అప్లోడ్ చేసి నాకు ఇలా ప్రాజెక్ట్ వచ్చింది అంటే ఎక్కడ మిస్టేక్ అయిందో అది చూసుకొని దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో, ఎలా నెక్స్ట్ మూవ్ అవ్వాలో కూడా చాట్ జీపీటీ ఆర్ ఎనీ AI టూల్ సజెస్ట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇలా కూడా మనము మంచిగా ఒక స్టూడెంట్ విద్య నేర్చుకోవడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చేయొచ్చు. సో ఇలా అసైన్మెంట్స్ విషయానికి, ఇలా అర్థం కాలేదు, ఏదైనా కాంప్లెక్స్ టాపిక్ ఉంది, ఆర్ ఒకరోజు నేను అబ్సెంట్ అయ్యాను అనుకుంటాడు స్టూడెంట్, ఆ అబ్సెంట్ అయినప్పుడు మళ్ళీ టీచర్ అదే టాపిక్ క్లాస్ లో రిపీట్ చేయకపోవచ్చు, బట్ ఫ్రెండ్ ని అడిగితే ఒకలాగా చెప్పొచ్చు, అయినా సరే అర్థం కాలేదనుకోండి, అలాంటప్పుడు కూడా AI టూల్ ని వాడచ్చు. సో నేను ముందు ఈ టాపిక్ వరకు నాకు ఆ సబ్జెక్ట్ లో వచ్చు తెలుసు, అటెండ్ అయ్యాను, నేను అబ్సెంట్ అయ్యాను పలానా టాపిక్ కి, నేను పలానా క్లాస్ చదువుతున్నాను, నువ్వు నాకు ఆ టాపిక్ ని నాకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రా అని చెప్తే అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇలా కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

0: ఉపయోగించవచ్చు.
1: మేడం, మీరు చెప్పిన దాని ప్రకారం
0: సరే.
1: అంటే ఇన్నాళ్ళలో పెద్ద పెద్ద కార్పొరేట్ విద్యాసంస్థలు, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా గొప్ప గొప్ప బ్రెయిన్స్ని ఆ లెక్చరర్స్ని పెట్టి వాళ్ళు ఇచ్చేటటువంటి ట్రైనింగ్ల వల్ల చాలా మందికి ఇప్పుడు నీట్లో కానీ వీటిలో కానీ జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్డ్లో కానీ ఇట్లాగా చాలా మా విద్యా సంస్థలకే వస్తాయని చెప్పి వాళ్ళకి లక్షల కోట్లు గడించినటువంటి సందర్భాలు అవన్నీ కూడా మనం చూస్తున్నాం, యావత్ భారతదేశం మొత్తం కూడా. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారము ఇలాగ దేశంలో బెస్ట్ బ్రెయిన్స్ ఆల్రెడీ వాళ్ళు ఇవ్వాల్సిందంతా దానికి ఇచ్చేసి వాళ్ళు ప్యాకేజ్ ని వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలు వాళ్ళకి అమ్మేస్తే వాళ్ళు వీటన్నిటిని కలుపుకొని ఒక బెస్ట్ ప్యాకేజీని తయారు చేసి అందరికి ఇచ్చినప్పుడు తర్వాత నేను వెళ్ళి పొద్దున్న 4 గంటలకే లేచి చదవాల్సిన పని లేకుండా నాకు ఇష్టం వచ్చినప్పుడు చదువుకుంటాను, కావాల్సింది నేను అడుగుతాను కంప్యూటర్ ని, అది చెప్పేస్తుంది. చాలా రివల్యూషనైజ్ అయ్యి ఇప్పుడు ఈ కాలేజీలు ఇవి ఈ వ్యవస్థలు ఇన్ని వేల బిల్డింగ్లు ఇప్పుడుండే విద్యా వ్యవస్థ మొత్తం
0: మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ చూడబోతున్నాము.
1: ఎందుకంటే ఇప్పుడు ఒక రోజుల్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కుప్పలు కుప్పలుగా ఇదివరకు మనకి ల్యాండ్ ఫోన్స్, ఆ తర్వాత ఎస్టీడీ బూతులు, ఆ తర్వాత వేరే అన్ని వచ్చేసేవి, సినిమాలన్నీ ఒక దగ్గర వేసేవాళ్ళు, రోడ్డుకి 3-3 సినిమాలు వేసేవాళ్ళు ఒక దగ్గర పెట్టి, ఆ తర్వాత పేజర్స్, తర్వాత సెల్ ఫోన్స్, మామూలు ఫోన్ తర్వాత సెల్ ఫోన్స్, ఈ రంగం స్థిరపడుతుంది అనే లోపలే విదిన్ 1 ఇయర్ లోనే ఆ రంగం మారిపోయి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్స్. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా విద్యా సంస్థలు అవి ఇవి అన్ని కూడా పటాపంచలయ్యి పెద్ద పెద్ద యూనివర్సిటీస్, ఎక్కడికో వెళ్ళి నేను లండన్ లో పలానా యూనివర్సిటీలోనే లేదా అమెరికాలో యూనివర్సిటీలోనే చదవాల్సిన అవన్నీ కూడా మీకు ఈ ప్యాకేజీల రూపంలో వచ్చేసినప్పుడు వ్యవస్థ మొత్తం మారిపోయేటటువంటి ఇది కనబడుతోంది కదా.
0: చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతుంది. క్లాస్ రూమ్స్ లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ అన్నది కంపల్సరీ వచ్చేస్తుంది. అంటే ఐసీటీ ఎలా వచ్చిందో, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, పీపీటీస్ యూజ్ చేయడము, ప్రొజెక్టర్స్, కంప్యూటర్స్ యూజ్ చేయడం ఎలాగో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చేయడం కూడా క్లాస్ రూమ్ టీచింగ్ లో ఒక భాగం అయిపోతుంది. అండ్ పేద విద్యార్థులు కూడా ఎక్కడికో డబ్బులు కట్టి కోచింగ్కి అలా ఏం అవసరం లేదు, వాళ్ళకున్న మొబైల్లోనే నిజంగా వాళ్ళకి పట్టుదల ఉంటే ఏ ఎంతటి కాంపిటేటివ్ ఎగ్జామ్న అయినా సరే ఆ క్వశ్చన్ ప్యాటర్న్ దానికి ఇచ్చి నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయవా, నాకు అర్థం కావట్లేదు అని ఒక టీచర్ని మనం ఎలా అడుగుతామో దాన్ని అడిగి నేర్చుకొని ఎగ్జామ్స్ క్రాక్ చేయొచ్చు. కంపల్సరీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పొటెన్షియల్ ని ప్రతి ఒక్క విద్యార్థి ఉపయోగించుకొని వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. అది ఐటీ జాబ్ కావచ్చు, ఆర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఆర్ బిజినెస్లలో కానీ ఎక్కడైనా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న కెపాసిటీని వీళ్ళు బాగా వినియోగించుకొని వీళ్ళు కూడా ప్రోగ్రెస్ అవ్వాలి.
1: అయితే మరి ఈ నేపథ్యంలో పాజిటివ్ గానే మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయండి, కానీ చాలా మంది పిల్లలు బద్ధకంగా ఆ ఏముందిలే ఏం చదువుతాంలే అని చెప్పి చాట్ జీపీటీకి ఇచ్చేస్తే ఇంకో ఏఐ టూల్కి ఇస్తే సరిపోతుంది కదా అని చేసి కట్ పేస్ట్ లో లేకపోతే ఇంకో రకంగా చేసి పెట్టేసి ప్రాజెక్ట్ సబ్మిట్ చేసేస్తారు. మరి ఈ నేపథ్యంలో అలా తయారవ్వకుండా ఉండాలంటే విద్యా సంస్థలు కానీ లేకపోతే పరీక్షా విధానాలు కానీ ఏ రకంగా మారాలంటారు?
0: ఎస్ సార్. సో మనము రీసెర్చ్ పేపర్స్ కానీ ఆర్ అసైన్మెంట్స్ కానీ, ఇంతకు ముందు ప్లేగరిజం టెస్ట్ అనేది ఉండేది. అంటే ఆల్రెడీ రాసిన వాళ్ళ కంటెంట్ ని ఎగ్జాక్ట్ గా ఇట్లా తీసుకొని కాపీ పేస్ట్ చేసి పెడితే వీళ్ళు అక్కడి నుంచి తీసుకున్నారు, దాన్ని ప్రాపర్ గా రెఫర్ చేయకుండా సైటేషన్ పెట్టకుండా అన్నట్లు ఓన్లీ యాంటీ ప్లేగరిజం, ప్లేగరిజం డిటెక్షన్ టూల్స్ అనేవి ఉండేవి. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ జనరేషన్ డిటెక్షన్ అనేది వచ్చింది. సో మనం జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి కంటెంట్ అంతా డెవలప్ చేసి ఒక పేపర్ రాసి పబ్లిష్ చేసేసా పంపించేసామనుకోండి, అది ఫస్ట్ వాళ్ళు ప్లేగరిజం టెస్ట్ ఎలా చేస్తున్నారో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్ కూడా అలాగే డిటెక్షన్ టూల్స్ అనేవి ఆల్రెడీ వచ్చేసాయి, యూజ్ చేస్తున్నారు. కానీ కొన్ని టాప్ మోస్ట్ రెప్యూటెడ్ జర్నల్స్ ఏం చెప్తున్నాయంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూజ్ చెయ్యండి ఫిగర్స్ జనరేషన్ లో కానీ ఆర్ కొన్ని ఎగ్జాంపుల్స్ కేస్ స్టడీస్ లో కానీ వాటిల్లో వినియోగించండి, కానీ ఎక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నామో మెన్షన్ చెయ్యండి. అండ్ మీ క్రియేటివిటీ క్లియర్ గా మీ కాంట్రిబ్యూషన్ ఆ పేపర్ లో కనిపించాలి అని మెన్షన్ చేస్తున్నారు. మీరు ఏఐ యూజ్ చేయకండి, కంటెంట్ జనరేట్ చేయకండి అని చెప్పట్లేదు, చెయ్యండి, ఎథికల్ గా వాడండి. మీ క్రియేటివిటీని జస్ట్ ఇంప్రూవ్మెంట్ కోసం ఒక అసిస్టెంట్ లాగా దాన్ని, అంటే మనకు వచ్చిన థాట్ మనకు

0: వచ్చిన లాంగ్వేజ్ లో, ఐ మీన్ ఇంగ్లీష్ అయినా సరే, ఆ రీసెర్చ్ పేపర్ అంత హై లెవెల్లో రాదు, బట్ నాకైతే మంచి థాట్ ఉంది అంటే నా థాట్ ని నాకున్న ఇంగ్లీష్ లో దానికి ఏఐ టూల్ కి ఇస్తే దాన్ని రీసెర్చ్ పేపర్ కి అనుగుణమైన స్టాండర్డ్స్ లో దాన్ని వ్యక్తపరుస్తుంది. సో అప్పుడు అలా దాన్ని ఉపయోగించవచ్చు గ్రామర్ చెక్కింగ్ కి, డ్రాఫ్టింగ్ కి, ఇమేజెస్ జనరేషన్ కి. సో మనకి క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు ఇమేజెస్ జనరేషన్ కి వాడామా, డ్రాఫ్టింగ్ కి వాడామా అని. మనము మాన్యుస్క్రిప్ట్ సబ్మిట్ చేసేటప్పుడే స్టెప్ బై స్టెప్ వాళ్ళు అడుగుతారు, అక్కడ మనము మెన్షన్ చేయొచ్చు. ఇంకొక విధంగా ఏం చేయొచ్చు అంటే, మనము ఏదైనా రాసుంటాము, వీడియో చేసుంటాము, ఎక్కడదైనా కంటెంట్ యూజ్ చేసుంటాము, నార్మల్గా రీసెర్చ్ పేపర్స్లో ఏం చేస్తాము, ఇవి రెఫరెన్సెస్, నేను ఈ లైన్ రాసేటప్పుడు ఈ రెఫరెన్స్ ఇక్కడ వాడాను అని సైట్ చేస్తూ ఉంటాము. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూసేజ్ డిస్క్లోజర్ స్టేట్మెంట్ అని, ఏఐ డిస్క్లోజర్ స్టేట్మెంట్ అని రాస్తాము ఈ మధ్య కాలంలో. అంటే నేను ఈ కంటెంట్ని ఏఐని ఉపయోగించి జనరేట్ చేశాను, ఇది ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్సెస్, ఒక విద్యార్థి చదువుకునే దానికి ఆర్ టీచర్ పాఠం చెప్పడానికి ఉపయోగించవచ్చు, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కాపీరైట్ లో కూడా మెన్షన్ చేయొచ్చు. బట్ నాన్ కమర్షియల్ పర్పస్ లో యూస్ చేయాలి. సో మనము ఏఐ యూస్ చెయ్యాలి, బట్ ఇన్ ఎన్ ఎథికల్ వే. మనం దాన్ని మిస్యూజ్ చేయకుండా, ఆ కంటెంట్ లో క్రియేటివిటీ పోకుండా, మీరు అడిగిన ప్రశ్న ప్రకారం యూనివర్సిటీస్ కానీ, జర్నల్స్ ఎడిటర్స్ కానీ ఇలా యాంటీ ప్లేగరిజం టూల్స్ తో పాటు ఏఐ డిటెక్షన్ టూల్స్ కూడా ఉపయోగిస్తున్నారు.
1: అందుకనే కదండి, అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ని మార్చేస్తున్నారు. అంటే ఇదివరకు రాముడి గురించి ఒక వ్యాసం రాయండి, అది అలా ఉండేది క్వశ్చన్, రాముడు ఇలాగా అలాగా ఇలాంటి వాడు అలా అది రాస్తారు. అలా కాకుండా ఇప్పుడు పూర్తిగా రివర్స్ లోనే 10 రకాలైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఇచ్చి, ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక వ్యక్తిని వర్ణించండి, ఆ వ్యక్తి ఎవరై ఉంటారు అని రివర్స్ లో అడిగి దానికి వరకు తీసుకెళ్లటం, అలాంటివన్నీ కూడా చాలా వరకు చేస్తున్నారు. ఈవెన్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇలాంటివన్నీ కొన్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా మనం తెలుసుకున్నాం కదా.
0: అవును, దానికి రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఐక్యూ ఆఫ్ జెన్జీ ఈజ్ మోర్ దాన్ కంపేర్డ్ టు ప్రీవియస్ మిలేనియల్స్, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళ ఐక్యూ ఎక్కువ ఉంది. సో మనం పాత పద్ధతులే వాడితే వాళ్ళని కంటిన్యూస్ గా 1 అవర్ క్లాస్ లో కూర్చోబెట్టలేము. మన పాతకాలంలో 70s లో చాక్ అండ్ బోర్డ్ యూజ్ చేసిన వాళ్ళు కూర్చొని ఎంతసేపు అయినా వినేవాళ్ళు. ఆ ఓపిక అండ్ ఆ కన్సిస్టెన్సీ ఇక్కడ తగ్గుతోంది. అందుకనేసి వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్ యూజ్ చేసి ఆ జెన్జీ కిడ్స్ ని, ఆర్ ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి అదొక మార్పు. ఇంకొకటి ఏంటంటే, మారుతున్న టెక్నాలజీ వాళ్ళకున్న అవేర్నెస్, ముందు క్లాస్ లో టీచర్ పాఠం చెప్తేనే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ దొరికేది, లేదా లైబ్రరీలోకి వెళ్ళి ఆ బుక్స్ ని సెర్చ్ చేసుకునేవాళ్ళు. తర్వాత కాలంలో కంప్యూటర్లు ఇంటర్నెట్లు వచ్చాక దాంట్లో సెర్చ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మరింతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ డేటా ఇస్తున్నాయి. సో ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారటానికి ఇంతకు ముందు బ్లూమ్స్ టాక్సానమీ 6 లెవెల్స్ వాడేవాళ్ళు, గుర్తుంచుకోవడాన్ని చెక్ చేసేవాళ్ళు. అంటే ఏదన్నా గుర్తించుకొని చెప్పు, పలానది లిస్ట్ అవుట్ చేయి అలాగా. ఇంకొకటి, అర్థం చేసుకున్నారా లేదా అనేది టెస్ట్ చేసేవాళ్ళం. ఆ తర్వాత అప్లై చేయగలరా లేదా, తర్వాత అనలైజ్ చేయగలరా, విశ్లేషించుతారా లేదా, అండ్ ఎవాల్యుయేట్ చేయటము అండ్ క్రియేట్ చేయటము, ఇలాగా వేరియస్ లెవెల్స్ లో స్టూడెంట్స్ ని చెక్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడున్న జెన్జీ అండ్ టెక్నాలజీని, వీళ్ళ ఐక్యూని అండ్ టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, రిమెంబర్ నాట్ రిక్వైర్డ్ టు మేజర్ ఎక్స్టెంట్, వాళ్ళకి అఫ్ కోర్స్ అప్లై చేయాలంటే రిమెంబరెన్స్ అవసరం, అక్కడి వరకు చాలు. కానీ ఈ ఎక్కువ ఎంఫసిస్ హయ్యర్ ఆర్డర్ థింకింగ్ మీద మాత్రమే ఉండాలి. లోయర్ ఆర్డర్ థింకింగ్ కే మనం పరిమితం కాకూడదు. రిమెంబర్, అండర్స్టాండ్, అప్లై వరకే ఆపేస్తే, సో వాళ్ళ పొటెన్షియల్ కంప్లీట్ గా మనం బయటికి తీసినట్లు అవ్వదు ఒక స్టూడెంట్ కున్న పొటెన్షియల్. అందుకనే వాళ్ళ ఐక్యూ అండ్ దెన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మ్యాచ్ అవుతూ ఉండాలి.
1: ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం కొంచెం హయ్యర్ స్టాండర్డ్స్ లో, హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్, వాటి స్థాయిలో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి భారతదేశం 140 కోట్ల జనాభా కలిగిన దేశం కాబట్టి అట్టడుగు స్థాయి

0: వాళ్ళకి ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి ప్రాథమిక పాఠశాలల్లో కూడా ఈ రకమైన స్టాండర్డ్స్తోనే పరీక్షా విధానము అన్ని మారిపోయేటట్లుగా చేస్తే కానీ, లేకపోతే చాట్ జీపీటీ ఒక రకమైన బద్ధకాన్ని క్రియేట్ చేసేటటువంటి ఒక టూల్ కింద ఏఐ టూల్ మారిపోయే అవకాశం ఉన్నది.
1: యాక్చువల్లీ ఇప్పుడు ఇంటర్నెట్ మారుమూల ప్రాంతాలలో కూడా వస్తుంది, మొబైల్ యూసేజ్ ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్సే వాడుతున్నారు కాబట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూసేజ్ కూడా వాళ్ళకుంది. సో మనము ఓన్లీ హై స్టాండర్డ్ పబ్లిక్ యూనివర్సిటీస్ లో, సిటీస్ లో ఉండే యూనివర్సిటీస్ కో మాత్రమే పరిమితం చేయకుండా ఈవెన్ వాళ్ళు రూరల్ స్టూడెంట్స్ కి కూడా ఆ టెక్నాలజీ యాక్సెస్ ఉంది, వాళ్ళకి హై ఇంటెలిజెన్స్ హై విజ్డమ్ ఉంది. సో వాళ్ళకి డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అక్కర్లేదు, దే ఆర్ మచ్ మోర్ ఈక్వల్ టు యూనివర్సిటీ స్టాండర్డ్స్ విత్ ద ఇంక్లూజన్ ఆఫ్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ టు దేర్ కరికులం.
0: కాబట్టి ఇలాగా టెక్నాలజీ వెదర్ ఇట్ ఇస్ ఎ బూన్ ఆర్ బేన్ అని కూడా ఇదివరకు క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు ఆఫీసర్స్ ఎగ్జామినేషన్స్ లో. అంటే టెక్నాలజీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా సైబర్ ఇవన్నీ రిలేటెడ్ అన్ని కూడా అది వరమా శాపమా, అంటే మనం బాగా వాడుకుంటే ఒక కత్తితో ఆపరేషన్ చేయొచ్చు, సర్జరీ చేయొచ్చు, కత్తితో గొంతు కూడా కొయ్యొచ్చు కదా. సో ఈ రెండు కత్తిలోనే ఉన్నాయి. కత్తిని ఎలా వాడుకుంటాం అనేటటువంటిది మన ఇష్టం కాబట్టి ఆ కత్తిని మనం పిల్లల చేతుల్లో పెడుతున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఆ టూల్ ని వాళ్ళ చేతిలో పెడుతున్నాం కాబట్టి దాన్ని వాళ్ళు ఎలా వాడాలి, ఎలా వాడతారు అనేటటువంటిది దాన్ని గైడ్ చేయటం ఇప్పుడు విద్యావేత్తల తరగతి ప్రధానమైన లక్ష్యం కావాలి. అలాగే ముఖ్యంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ లో కూడా కొన్ని కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని కొన్ని ఏది పడితే అది ఆ సైట్ లోకి వెళ్ళిపోకుండా, లేకపోతే ఏది పడితే ఏది అడిగితే అది ఇచ్చేయకుండా, ఒక ఈ ఐదో క్లాసు నేను స్థాయి అని అతను చెప్పినప్పుడు ఐదో క్లాస్ అతనికి ఇంతకంటే ఎక్కువ అక్కర్లేదు కాబట్టి ఇంతకంటే దాటి నేను ఇవ్వకూడదు, నేను కూడా ప్రాంప్ట్స్ కొన్ని కొన్ని ఈ రకమైన సూచనలే ఇవ్వాలి, ఒక అన్ని వ్యాసమే రాసిచ్చేయకూడదు, ఇలాంటి బార్స్ అన్ని కూడా అందులో రావాలి.
1: అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేయాలి,
0: ఇందులో వాళ్ళు కండక్ట్ చేయాలి వాడుకునేటప్పుడు. ఈ టూల్ ఇచ్చినప్పుడు కూడా టూల్లో అంతకంటే ఎక్కువ వెళ్ళటానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని కొన్ని గవర్నమెంట్ బస్సుల్లో 60 కిలోమీటర్లు స్పీడ్ లిమిట్ పెడతారు, ఆ డ్రైవర్ వెళ్లాలన్నా 60 కిలోమీటర్లు దాటి వెళ్ళలేడు కాబట్టి సెట్టింగ్స్ లోనే ఆ రకమైనటువంటివన్నీ ఇచ్చి చేసినప్పుడు అంతకంటే దాటి వీళ్ళు వెళ్లకుండా ఉండే అవకాశం. అంటే ఇప్పుడే ఎమర్జింగ్ సైన్స్ కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ఇంకా అందరూ కూడా టెక్నాలజిస్టులు అందరూ కూడా అర్థం చేసుకుని దీన్ని ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరము. అది దీని వల్ల కలిగే అనర్థాలు బట్టి కూడా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటుంటారు అని అర్థమైందండి. ధన్యవాదాలు. అయితే నాదొక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఈ వారమే అడుగుదాం అనుకున్నాం కానీ సమయం చాలటం లేదు. మరి ఈ నేపథ్యంలో మరి కుటుంబ విలువలు అవన్నీ ఏమవుతాయి అది అడగాలనుకుంటున్నాను, కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి తిరిగి వచ్చే వారం ఆ ప్రశ్నతో మనం మొదలు పెడదామండి. ధన్యవాదాలు. నమస్కారం.
2: మీరు ఇంతవరకు కృత్రిమ మేధ వివిధ రంగాలపై దాని ప్రభావం, డాక్టర్ సివి కృష్ణవేణి గారితో పరిచయాల ధారావాహిక 7వ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్, ఆకాశవాణి కడప కేంద్రం. మీరు వింటున్నారు కాంతిరేఖలు కార్యక్రమంలో. తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అన్న సూక్తికి నిలువెత్తు రూపం మన దైనందిక పోషకాహారమే. ఆయురారోగ్యాలను అందించే సరైన పోషకాహార ఆవశ్యకతపై యోగి వేమన విశ్వవిద్యాలయం న్యూట్రిషనిస్ట్ ఎం సుభాషిణి గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
3: సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాము. పోషకాహార వారోత్సవాలు మొదటగా ఎవరు నిర్వహించారు అనగా 1975వ సంవత్సరంలో అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ వారు మొదలుపెట్టారు. అక్కడ దీని వలన పోషకాహారం లోపమున్న వారికి తగినటువంటి నివారణ చర్యలు తీసుకుని అనుకూల ఫలితాలు అందాయి. తర్వాత దీనిని మన భారతదేశంలో 1982వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు స్వీకరించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరుపుకుంటున్నాం. అసలు పౌష్టికాహారం అనగా మనకు శరీరంలో ఏ పదార్థాలైతే శక్తిని విడుదల చేస్తాయో వాటిని పౌష్టికాహారం అంటారు. ఈ పౌష్టికాహారాన్ని మరి రెండు రకాలుగా విభజించారు. ఒకటి స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు. స్థూల పోషకాలు అనగా ఇవి శరీరంలో ఎక్కువ

మోతాదులో అవసరమవుతాయి. ఇవి శరీరానికి అవసరమైనటువంటి శక్తిని అందిస్తాయి. అవి పిండి పదార్థాలు అనగా కార్బోహైడ్రేట్లు, మాంసకృత్తులు అనగా ప్రోటీన్లు, క్రొవ్వులు అనగా ఫ్యాట్స్. ఇవి ఎక్కువగా పిండి పదార్థాలు, ధాన్యాలు, చిరుధాన్యాలు అందులో ఉంటాయి.

మనం రోజూ తీసుకునే ఆహారంలో భాగమైనటువంటి నూనెలు ఎక్కువగా ప్రొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనెలో ఎక్కువగా ఉంటాయి. 1 గ్రాము పిండి పదార్థము మనకి 4 కిలోకెలరీల శక్తిని అందిస్తుంది. పప్పు ధాన్యాలలో ఎక్కువగా మాంసకృతులు ఉంటాయి. ఇందులో కూడా 1 గ్రాము పప్పు ధాన్యాలు 4 కిలోకెలరీల శక్తినిస్తుంది. ఇప్పుడు మాట్లాడుకున్న విధంగా క్రొవ్వులు ఎక్కువగా నూనెలు అనగా ప్రొద్దుతిరుగుడు నూనెలో ఎక్కువగా ఉంటాయి. ఇందులో కూడా 1 గ్రాము నూనె 9 కిలోకెలరీల శక్తిని అందిస్తుంది. అందుకని మనము ఎక్కువగా రోజుకు ప్రతిరోజు మనకి 10 గ్రాముల నూనె మాత్రమే అవసరమవుతుంది. అంతకంటే ఎక్కువ మోతాదులో మనం తీసుకున్నప్పుడు అది మనకి శరీరానికి అడిపోస్ టిష్యూ, మనకి శరీరంలో చర్మానికి క్రిందగా ఉన్నటువంటి అడిపోస్ టిష్యూలో స్టోర్ అవుతుంది. అది ఎక్కువగా ఉండటం వలన మన శరీరానికి గుండె మరియు ఎక్కువగా హృద్రోగ సమస్యలకి దారితీస్తుంది. ఇందులో మనకి శరీరానికి అవసరమైనటువంటి అసంతృప్త కొవ్వులు కూడా అందిస్తాయి. దీని వలన కొవ్వులో కరిగేటటువంటి విటమిన్లు మన శరీరానికి అందే విధంగా దోహదం చేస్తాయి. సూక్ష్మ పోషకాలు అనగా ఖనిజ లవణాలు, ఇవి శరీరానికి తక్కువ మోతాదులో అవసరమవుతాయి. ఇవి మన శరీరంలో అవయవాల పనితీరును క్రమబద్ధీకరిస్తాయి. ఇవి ఖనిజాలు, వీటిని మరలా 2 రకాలుగా విభజించారు. కొవ్వులో కరిగే విటమిన్లు, నీటిలో కరిగే విటమిన్లు. కొవ్వులో కరిగే విటమిన్లు ADEK, నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ మరియు సి విటమిన్లు. ఈ కొవ్వులో కరిగే విటమిన్లు ఆకుకూరలు, దుంపలు, క్యారెట్, గొర్రె మాంసం, మేక మాంసంలో సమృద్ధిగా లభిస్తాయి. డి విటమిన్ సూర్యరశ్మి ద్వారా మనకు లభిస్తుంది మరియు తక్కువ మోతాదులో పుట్టగొడుగులలో లభిస్తుంది. ఈ విటమిన్ ఎక్కువగా రైస్ బ్రాన్ అనగా మరపట్టించినటువంటి బియ్యంలో ఎక్కువగా ఉంటుంది. నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్ ఎక్కువగా ముడి పదార్థాలు అనగా ధాన్యాలు, ఏవైతే రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, ఆరికలు అటువంటి ధాన్యాలలో ఎక్కువగా ఉంటాయి మరియు పండ్లు కూరగాయలలో కూడా ఎక్కువగా లభిస్తాయి. సి విటమిన్ ఎక్కువగా పులుపు ఉన్నటువంటి పండ్లు కూరగాయలలో అనగా బత్తాయి, నిమ్మ, ఉసిరి, జామ మొదలగు వాటిలో లభిస్తుంది. ఇందులో ఆకుకూరలు మనం తీసుకునేటప్పుడు తగిన విధంగా వీటిని వండకపోతే అందులో ఉన్నటువంటి ఈ ఖనిజ లవణాలు నశించిపోతాయి. అందులో ఉన్నటువంటి పీచు పదార్థం మాత్రమే మన శరీరానికి అందుతుంది. సి విటమిన్ వేడి తగలగానే దానిలో ఉన్నటువంటి సహజత్వం కోల్పోతుంది. అందుకని ఏవైతే సహజంగా లభించేటటువంటి పండ్లు కూరగాయలైనటువంటి ఉసిరి మాత్రమే సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. పీచు పదార్థం మన శరీరానికి జీర్ణక్రియలలో సహాయం చేస్తుంది. మలబద్ధక సమస్యను నివారిస్తుంది. మన శరీరంలో జీవగడియారం క్రమంగా పనిచేయాలంటే ఈ పీచు పదార్థాలు ఉన్నటువంటి పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మన ఆధునిక జీవన విధానంలో ఈ పోషకాలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకున్నామా లేదా అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. కేవలం ఆహారం మాత్రమే కాకుండా ప్రతిరోజు ఈ విటమిన్లు మినరల్లు కలిగినటువంటి ఋతు సంబంధమైనటువంటి పండ్లు అనగా సీజనల్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదా, అలాంటి వాటిని శరీరానికి అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కువగా గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారు. వారు ఐరన్ ఎక్కువగా కలిగినటువంటి బెల్లం, ఆకుకూరలు ఎక్కువగా, గోంగూర, తోటకూర, కాల్షియం ఎక్కువగా కలిగినటువంటి నువ్వులు, పాలు, గ్రుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. పాలు చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది కాబట్టి పాలకు బదులుగా తక్కువ అయినటువంటి రాగి జావను తీసుకోవడం వలన ఎంతైతే పాలలో ఉన్నటువంటి కాల్షియమో ఈ రాగి గంజిలో కూడా తక్కువ ఖర్చుతో మనము మన శరీరానికి అందించగలం. దీని వలన పుట్టబోయే బిడ్డకు కూడా ఎముకల్లో బలము మరియు మెదడుకు సంబంధించినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఫీటస్లో ఉన్నటువంటి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఇది దోహదం చేస్తుంది. గ్రుడ్డు సమతుల్య ఆహారంగా అందులో ఎక్కువగా అన్ని న్యూట్రియంట్స్, అన్ని పోషకాలు ఉంటాయి. ఒక్క విటమిన్ సి తప్ప, నీటిలో కరిగే విటమిన్ అయినటువంటి విటమిన్ సి తప్ప అన్ని విటమిన్లు అందులో లభిస్తాయి. చేపలు ఎక్కువగా తీసుకోవడం వలన ఇది మనకు చాలా తక్కువ ఖర్చుతోనే ఎక్కువ పోషకాలు అందిస్తాయి. ఇందులో విటమిన్ ఇ మరియు గుండెకు సంబంధించినటువంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా లభిస్తాయి. కనీసం మనము వారానికి ఒకసారైనా ఈ చేపలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. చేపలను తీసుకోవడం వలన విటమిన్ ఇ ఎక్కువగా అందుతుంది. ఇది మనకు చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. పెరుగు మనకు చాలా
తక్కువ ఖర్చుతో పెరుగును మనం తయారు చేసుకోవచ్చు. పెరుగులో ఉన్నటువంటి ప్రోబయాటిక్ వలన మనకు జీర్ణక్రియలో దోహదపడే లాక్టోబాసిలస్ శరీరానికి అందుతుంది. ఇది చెడు బ్యాక్టీరియాను పెరగకుండా చూసుకుంటుంది. మనకి శరీరంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది మరియు చెడు బ్యాక్టీరియా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా వలన మనకి

0: శరీరంలో చెడు బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. మనకి తెలియని విషయం ఏమిటంటే, మనకి రేషన్ బియ్యంలో దొరికేటటువంటి ఫార్టిఫైడ్ కెర్నల్స్, ఏ విధమైతే మనం ఏ విధంగా ప్లాస్టిక్ బియ్యం అని అనుకుంటున్నామో ప్లాస్టిక్ బియ్యం కాదు, అందులో ఫార్టిఫైడ్ బి నైన్ విటమిన్ అనగా ఫోలిక్ యాసిడ్ విటమిన్ కలిపి అందిస్తున్నారు. దీని వలన దిగువ మధ్యతరగతి కుటుంబాలకు రక్తహీనతను తగ్గించడం కోసం ICDS వారు దీన్ని అమలుపరిచారు. అంతేకాదండి, యువత ఇప్పుడు ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ కి అలవాటు పడ్డారు. అవి తయారు చేసేవారు ఎక్కువగా వాడిన నూనెలనే మరీ వేడి చేసి వాడతారు. అలా చేయడం వలన మనకి నూనె అనేది విషపూరితం అవుతుంది, మరియు ఆకర్షణీయంగా ఉండడం కోసం కృత్రిమ రంగులను వాడతారు. దీని వలన పోషకాహార లోపం ఏర్పడుతుంది, అనేక రోగాలు దరిచేరుతాయి. అందరూ ఈ పోషకాహారం యొక్క అవగాహనను కలిగి సమతుల్య ఆహారం స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
1: ఆరోగ్య సౌభాగ్యంలో మీరింతవరకు పోషకాహార ఆవశ్యకత ఈ అంశంపై యోగి వేమన విశ్వవిద్యాలయం న్యూట్రిషనిస్ట్ శ్రీమతి ఎం సుభాషిణి గారి ప్రసంగం విన్నారు. కాంతిరేఖలు కార్యక్రమంలో చివరగా ఒక చిత్రగీతం.

ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

ముగిసిన నీట్ పరీక్షలు, చెంచు తెగకు సున్నా వడ్డీతో లింకేజ్ రుణం చెక్కును అందజేసిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తదితర అంశాలతో కూడిన ఆగస్టు నెల శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కెవీ మహేశ్వర్రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్బంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలను సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో జిల్లాను రాష్టంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 697 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 682 మంది పరీక్షకు హాజరుకాగా 15 మంది గైర్హాజరయ్యారు. 97.85% హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ ఆర్డీఓ సాయి ప్రత్యూష పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొత్తమ్మ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ది పనులకు 4.52 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుల ప్రత్యేక కృషితో దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదలైనట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ప్రాకార మండపం నిర్మాణం, మరమ్మతులు, ఇతర అభివృద్ది పనుల కోసం మొత్తం 5 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. ఇందులో స్థానిక మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద 48 లక్షలు డిపాజిట్ చేయగా దేవాదాయ శాఖ సాధారణ ప్రయోజన నిధి కమిటీ మిగిలిన 4.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనానుమతులు జారీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో చెంచు తెగకు చెందిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీ బ్యాంకు లింకేజ్ రుణం చెక్కును అందించారు. చెంచు వృత్తిని కొనసాగించడంతో పాటు సంప్రదాయ వస్తాల కొనుగోలు, ఇతర అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకుని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. యువత సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కల సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఆత్మ నిర్భర్ భారత్ సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టెక్కలి, నరసన్నపేటతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న కీలక రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం 5.70 కోట్ల వ్యయంతో 33.20 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ది పనులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో రహదారులు మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

సంగీతం ఒక అనంతమైన సముద్రమైతే అందులో తపస్సు చేసి ఆణిముత్యాలను వెలికితీసిన అరుదైన నాదయోగి రమేష్ నాయుడు గారు స్వరాల మధ్య వ్యత్యాసాన్ని కేవలం శబ్దంగా కాకుండా హృదయ స్పందనగా మార్చిన ఘనాపాటి ఆయన. మలయమారుతం లాంటి మధురమైన రాగాలైనా, మనసును పిండేసే విషాద గీతాలైనా ఆయన హార్మోనియం పెట్టే మీటల నుంచి జాలువారితే ప్రతి పాట ఒక కావ్యమవుతుంది. మేఘ సందేశంతో భారతీయ సంగీత శిఖరాగ్రాన తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసి జాతీయ పురస్కారాన్ని ముద్దాడిన ఆ నాదబ్రహ్మ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా చిత్రమంజరిలో ఆయన స్వరపరిచిన అమృతతుల్యమైన గీతాలను గుర్తు చేసుకుందాం.

ఒక పాట హృదయంలోకి ప్రవేశించాలంటే శబ్దం కాదు, స్పందన కావాలి. రమేష్ నాయుడు గారి వేళ్ల చివరల నుంచి రాగం జాలువారితే ప్రశాంతమైన రాత్రివేళ కురిసే పూల వానల మనసు తడిచిపోతుంది. ప్రకృతిలోని సౌందర్యాన్ని, అనురాగంలోని నాజూకుతనాన్ని స్వరాల దారంతో అల్లి శ్రోతల ముంగిట ఉంచడంలో ఆయన రూటే వేరు. వాయిద్యాల శబ్దాల వెనుక భావాన్ని దాచకుండా భావానికే పట్టువస్త్రాలు కట్టిన ఆ అపురూపమైన ప్రణయ కావ్యాల్లోంచి మరో పాట మీకోసం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు చిత్రమంజరి. ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్వర మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. సంగీతం అనే నదికి రెండు తీరాలు, ఒకటి నిష్ఠతో కూడిన శాస్త్రీయత, మరొకటి పల్లె గుండెల్లోంచి తన్నుకొచ్చే జానపద ఆత్మీయత. ఈ రెండింటినీ అతి సహజంగా ముడివేసి ప్రతి సామాన్యుడి పెదవులపైన స్వరాల కోయిలను వల్చేయడం రమేష్ నాయుడు గారికే చెల్లింది. ఆయన మీటిన హార్మోనియం మీటలు కేవలం ధ్వనించలేదు, అక్షరాలలోని ఆర్ద్రతను గుండెల్లోకి ప్రసరింపజేశాయి. నాదస్వరంలో తడిసిన ఆ మధురమైన రసగులికను ఇప్పుడు ఆస్వాదించండి.

మనసు గాయపడినప్పుడు వచ్చే నిట్టూర్పు కూడా రమేష్ నాయుడు చేతిలో ఒక రాగమవుతుంది. సంతోషాన్ని పండించడం ఎంత తేలికో, కంటిపాపలో నీటి చుక్కను నిశ్శబ్దంగా నిలబెట్టేలా విషాదాన్ని స్వరపరచడం అంత కష్టం. విరహమైనా వేదనైనా ఆయన అందించిన బాణీలో ఒక అద్భుతమైన ఓదార్పు ఉంటుంది. వింటుంటే గుండె బరువెక్కుతుంది. అలా అని వినకుండా ఉండలేం. స్వీయ సంగీత నిర్వహణలో రమేష్ నాయుడు ఆలపించిన ఈ గీతం మీ ముందుకు వస్తోంది.

రూపం కనుమరుగైనా స్వరరూపంలో ఆత్మ ఎప్పుడూ చిరంజీవి. దశాబ్దాలు దాటినా ఆయన పాట నేటికీ మన ప్రతి భావోద్వేగానికి ఒక అనుగుణమైన నేపథ్య సంగీతంలా తోడుంటూనే ఉంది. రమేష్ నాయుడు గారు వదిలి వెళ్లిన ఈ సంగీత నిధి కాలం చెరిపేయలేని ఒక అపురూపమైన జ్ఞాపకం. ఆ నాదబ్రహ్మకు మనసారా నివాళులర్పిస్తూ ఇనాటి చిత్రమందిర కార్యక్రమంలో చివరగా ఈ పాట.

చిత్రమంజరి కార్యక్రమంలో మీరు ఇంతవరకు ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్వరపరిచిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం

హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. శ్రోతలు మీకు ఇష్టమైన పాటను విని ఆనందించాలంటే 244-1-97 మరొక నెంబర్ 244-1-19 ఎస్టీడీ కోడ్ 08562 ఈ నెంబర్కు ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను విని ఆనందించవచ్చు.

0: కార్యక్రమంలో మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో, నమస్తే అండి. అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు రేణా పర్వీన్ సార్.
0: ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సార్, నేను మైదుకూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఈరోజు అభిరుచి కార్యక్రమంలో మీరు మొదటి శ్రోత. ఏ పాట వినాలనుకుంటున్నారు? ఇంతకుముందు ఎప్పుడు ఫోన్ చేయలేదా మీరు?
1: ఫస్ట్ ఒకసారి చేశాను సార్, 2 మంత్స్ బ్యాక్.
0: మరి ఇప్పుడు చేశారు?
1: మీతోనే మాట్లాడినాను సార్, అప్పుడు పూర్మాల అని కూడా చెప్పాను.
0: పూర్మామిల్ అని చెప్పారా? గుర్తులేదండి. ఓకే,
1: రేణా గారి మా పాప కూడా మాట్లాడింది సార్.
0: ఓకే ఓకే, గుర్తొస్తుంది. మరి చెప్పండి, మొదటి శ్రోత కాబట్టి కంగారుగా ఉన్నారా? ఏ పాట అడగాలి అని?
1: అందులో సార్ మల్లెపూల మారానికి బంతిపూల పైన సాంగ్ ఉంటుంది నాయకరావు గారిది, అమరజీవి సార్.
0: అమరజీవి, ఎస్, అవును. ఆ పాట కావాలా?
1: అవును సార్, ఆ పాట వేయండి.
0: తప్పకుండా నేను వినిపిస్తాను.
1: కోరుతున్న శ్రోతలు సార్
0: చెప్పండి.
1: మా హస్బెండ్ పేరు భాష, మా పాప అశ్యా తబస్సు, మా అక్క మల్లికా పర్వీన్, మా అక్క కొడుకు అఫ్రీది సార్.
0: ఓకేనండి, మరి అందరి కోసం ఈ పాట విందామా?
1: ఓకే సార్, థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలండి.

0: మధుర గీతంతో హలో అభిరుచికి స్వాగతం పలికాం. మరి రెండో శ్రోత ఎలాంటి పాట అడుగుతారో చూద్దాం. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: సార్, రాజన్న సార్, కడప నుంచి.
0: రాజన్న గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: సార్, ఆత్మీయులు సార్. ఏం నాడు
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: చామంతి ఏమిటి ఏమి?
0: తప్పకుండా రండి, వినిపిస్తాను. విందామా మరి?
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ఓకేనండి.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు అండి.
1: ధన్యవాదాలు సార్. వా

0: చామంతి పువ్వంత్రి మధురమైన గీతాన్ని ఆస్వాదించాం. తర్వాత మరో శ్రోతతో మాట్లాడదాం. హలో.
1: హలో, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నేను ఫక్రుద్దీన్ సార్.
0: చెప్పండి, అభిరుచికి స్వాగతం. ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: ప్రేమ మందిరం సార్.
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: ఎక్కడో చూసినట్టు ఉన్నది నాకు.
0: చూసినట్టు ఉందా?
1: ఉంది సార్. మీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం సార్.
0: ఎప్పుడో విన్నట్టుంది నాకు అని అనిపిస్తుంది నాతో మాట్లాడితే, కదా?
1: అవును సార్.
0: ఓకేనండి, మరి పాట వినిపిస్తాను, వినండి.
1: సార్ సార్ ఒక మాట సార్.
0: చెప్పండి.
1: సెప్టెంబర్ 5వ తేదీ మా ఫ్రెండ్స్ టీచర్స్ ఉన్నారు సార్, ఒక నలుగురు. వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు. మరి పాట అయితే విందాం.
1: ధన్యవాదాలు సార్.

0: హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాలు వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో
1: హలో, నమస్తే సార్.
0: అభిరుచి కార్యక్రమాన్ని వింటున్నారు శ్రోతలు. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2444197, మరొక నెంబర్ 2444119, ఎస్టీడీ కోడ్ 08562. హలో
2: హలో, నమస్కారం
0: సార్. నమస్తే అండి, మీ పేరు?
2: నాగమణి సార్, బలిజేపల్లి.
0: బలిజేపల్లి ఎక్కడండి అది?
2: రిమ్స్ దగ్గర సార్.
0: రిమ్స్ దగ్గర, ఓకే ఓకే అండి. అడగండి, మరి ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
2: బాగున్నా సార్. బస్ సార్,
0: బాగున్నాం అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: కొండవీటి సినిమా సార్.
0: అందులో నుంచి ఏ పాటగా
2: సార్
0: చెప్పండి.
2: ఈ న్యాయ సలహాలు సివిల్ కి సంబంధించినవి ఏమైనా ప్రసారం చేస్తారా?
0: అన్ని వస్తాయండి న్యాయ సలహాల్లో, సివిల్ సంబంధించినవి, గృహానికి, గృహహింసకు సంబంధించి, కుటుంబ వ్యవహారాలకు సంబంధించి. అవును అవును, వస్తాయండి, అన్ని వస్తాయి, వింటూ ఉండండి.
2: సివిల్ సంబంధించినవి
0: వస్తాయి వస్తాయి, మీరు వింటూ ఉండండి, వస్తాయండి. మరి అడగండి. ఇప్పుడు అభిరుచిలో కొండవీటి సింహం నుంచి ఏ పాట కావాలి?
2: వాన వచ్చే వారు,
0: వాన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. అవును, ఎల్లినో ప్రభావంతో వాన మనతో దోబూచులాడుతుంది.
2: మబ్బులు కమ్ముతాయి,
0: అదే అదే దోబూచులాడుతుంది,
2: నిరాశపరుస్తుంది.
0: అవునండి అవునండి. సరే, మరి ఆ వాన కోసం మనం అందరం కూడా వానదేవుని ప్రార్థిద్దాం. మీరు అడిగిన ఈ వాన పాటను వినిపిస్తాను, వినండి. ధన్యవాదాలు అండి. చెప్పండి.
2: వాటి ముత్రం మనం పాటలు వింటే ఆనందం సార్.
0: పాట వినిపిస్తాను, వినండి.

0: ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం, మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులెవరు? ఈ అంశంపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. మరి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441197, మరొక నెంబర్ 2441119, ఎస్టీడీ కోడ్ 08562. ఈ నంబర్లకు ఫోన్ చేసి మీరు మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయుల గురించిన మాటలను పంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 1:30 మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతుంది. ఆకాశవాణి కడప కేంద్రం. మీరు వింటున్నారు హలో అభిరుచి, శ్రోతల ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. హలో,
1: నమస్తే సార్.
0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
1: షాకిర్ హుసేన్ సార్.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సిరివెల్ల.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: సీతారామయ్య గారి మనమరాలు సార్.
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: పూసింది పూసింది పున్నామా, పూసింది రామంది నీలాగా.
0: సీతారామయ్య గారే, సీతారత్నం గారి అబ్బాయి ఆ పాట? అది
1: సీతారామయ్య గారి మనమరాలు సార్.
0: సీతారామయ్య గారి మనమరాలు. అందులో నుంచి ఏం చేస్తుంటారు మీరు?
1: కూరగాయల వ్యాపారం చేస్తుంటారు సార్.
0: చేస్తూ ఉంటారా? మరి ఇంకొక పాట అడుగుతారా ఇంకొక చిత్రం నుంచి?
1: సరే సార్, అడుగుతాం సార్.
0: అడగండి.

0: ఇందులో నుంచి అడిగి పాట వినిపిస్తానండి, మీరు అడిగిన పాట వినిపిస్తాను వినండి. సీతారామయ్య గారి బనవరాలు చిత్రంలో నుంచి మీరు అడిగిన పాట వినిపిస్తాను వినండి. చెప్పండి. అందరికోసం ఈ పాట వినిపిస్తాను వినండి.
1: సరే సార్, థ్యాంక్ యూ సార్,
0: ధన్యవాదాలండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ఆకాశవాణి కడప కేంద్రం నుంచి మీరు వింటున్నారు హలో అభిరుచి. ఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమాన్ని కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో,
3: హలో,
2: అభిరుచి కార్యక్రమం అండి. మీ పేరు?
3: రాజశేఖర్ రెడ్డి సార్.
2: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి?
3: కడప నవీకోడి సార్.
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
3: అత్తంశానలో అమ్మాజనని శివకామని పాట సార్.
2: వినిపిస్తానండి, తప్పకుండా విందామా. మరి
3: ఇది మా అమ్మ కోసం సార్. మా అమ్మ చాండ్రో గురించి మీరు ట్రై చేస్తానంటే తగలదు. ఈ రోజు తగిలింది.
2: అవునా, అమ్మగారు ఉన్నారా మరి పక్కన?
3: లేదు సార్, నేను షాప్ కూర్చాను సార్. అమ్మ లక్ష్మీదేవి కోసం సార్.
2: పాట వినిపిస్తానండి, మంచి పాట.
3: థ్యాంక్ యూ సార్.
2: ధన్యవాదాలండి.

0: హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: సార్, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం సంగరడన గ్రామం హరినాథ్రెడ్డి. సార్, బాగున్నారా? సార్,
0: బాగున్నానండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: సార్, మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ కూడా నమస్కారాలతో. సార్, నాకు నీవు, నీకు నేను సార్ సినిమా పేరు.
0: నాకు నీవు,
1: నీకు నేను అనే గుమ్మాడే గుమ్మాడే ముద్దు గుమ్మాడే అనే పాట ఉంటుంది సార్.
0: అందులో నుంచి ఓకేనండి. నీకు నేను,
1: అవును సార్,
0: అందులో నుంచి నాకు నీవు అనే పాట కాకుండా ఇంకోటి అడుగుతారా?
1: ఇంకోటి సార్, సీతారామ కళ్యాణం. సార్,
0: సీతారామ కళ్యాణం,
1: బాలకృష్ణ సార్. రాళ్ళల్లో ఇసుకల్లో రాశాను ఇద్దరి పేరు అనే పాట ఉంటుంది సార్.
0: వినిపిస్తానండి పాట, విందామా?
1: విందాను సార్, మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ఇంటి అందరి కోసం సార్
0: పాట వినిపిస్తాను. వినండి, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు.
1: ఓకే సార్.

0: శ్రోతల అభిరుచికి ప్రతీకగా నిలుస్తూ ఈనాటి సంగీత ప్రయాణంలో మరో శ్రోతను పలకరిద్దాం. హలో,
1: హలో,
0: అభిరుచికి స్వాగతం అండి. గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: సార్ నా పేరు స్వీటీ సార్, కడప. 3 మంత్స్ అయింది సార్ మీకు కాల్ చేశాను.
0: స్వీటీ గారు, స్వీటీ
1: ప్రీతి సార్.
0: ప్రీతి,
1: అవును సార్.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి
1: సార్? RS 100 నుంచి పాట కావాలి
0: సార్. RS 100,
1: అవును సార్. పిల్లారా సాంగ్ కావాలి
0: సార్. RS 100, అది కాకుండా ఇంకోటి అడుగుతారా? లేదు, వినిపిస్తానండి. RS 100 లో ఏ పాట అన్నారు?
1: పిల్లారా సాంగ్.
0: పిల్లారా సాంగ్, ఓకేనండి. ఏం చేస్తూ ఉంటారు మీరు?
1: హౌస్ వైఫ్ సార్.
0: హౌస్ వైఫ్, ఓకే. కార్యక్రమాలు విన్నారా మరి ఈరోజు ఉదయము?
1: లేదు సార్, ఇప్పుడే రేడియో ఆన్ చేశాను సార్.
0: అభిరుచి కోసమే ఆన్ చేశారు?
1: అవును సార, పాటలు అంటే చాలా ఇష్టం సార్
0: నాకు. అవునా, మరి పాటలు అంటే ఉదయం 8:35 కూడా మంచి పాటలు వినిపించాము ఈరోజు. రమేష్ నాయుడు గారి వర్ధంతి సందర్భంగా వారు స్వరపరిచిన పాటలు వినిపించాను. సరేనండి, మరి మీరు అడిగిన పాట అయితే సిద్ధంగా ఉంది, వినిపిస్తాను. విందామా?
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు.

0: ఈ మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. అంశం, మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులెవరు? ఈ అంశంపై మహిళా శ్రోతలు మాత్రమే తమ అభిప్రాయాలను నేరుగా ఫోన్ చేసి పంచుకోవచ్చు. ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441197, మరొక నెంబర్ 2441199, స్టడీ కోడ్ 08562. ఈ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతుంది. హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో
1: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు చెప్పండి.
1: నమస్తే సార్, జమ్మలమడ నుంచి శేషయ్యని సార్.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: ఇందిరా సినిమాలో నుంచి.
0: ఇందిరా, ఇందిరా
1: గల్లు గల్లు మనీ చీల్ మోవల్ అని పాట సార్.
0: వేస్తారండి, వినిపిస్తాను.
1: ఓకే సార, ఇది మీది అభిరుచి శ్రోతలకు సినిమా స్వప్నం ఎవరంటే ఒక గంగాధరం గారు, రవి కుమార్ రెడ్డి గారు అని వచ్చారు.
0: సంతోషం,
1: ఎందుకంటే వాళ్ళు గుర్తు పడ్డారంటే కట్ చేసిన కాలను తిరిగి పుత్తూ ఇంకా ఏర్పడి పడేస్తారు సార్ వాళ్ళని.
0: సంతోషం అండి. మరి మీరు కూడా ఎక్కువసార్లు ఫోన్ చేస్తే మీ కాలు కూడా అలాగే కట్ చేయాల్సి వస్తుంది.
1: నేను చేస్తా, మూడు నెలలు సార్ ఇప్పటికి.
0: సంతోషం అండి, అలాగే పాటిస్తూ ఉండండి. మరి పాట వినిపిస్తాను, వినండి.
1: ఓకే సార్, ఓకే,
0: ధన్యవాదాలండి.

0: హలో
1: హలో హలో,
0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: థ్యాంక్ యూ సార్. మా పేరు పుష్ప అండి, కర్ణాటక రాయచూర్ నుంచి మాట్లాడుతున్నానండి. నాకు అమెరికా అమ్మాయిలో ఆనంద తాండవం ఆడే ఆ పాట ఉందండి,
0: తప్పకుండా ఉంటుందండి. ఏం చేస్తూ ఉంటారండి పుష్ప గారు?
1: గృహిణినండి నేను.
0: గతంలో ఎప్పుడు ఫోన్ చేశారు మీరు?
1: ఓ, సంవత్సరం పైన అయిపోయిందండి, నాకు దొరకటం లేదండి, కాల్
0: దొరకట
1: దొరకటం
0: అవును,
1: లేదండి.
0: కర్ణాటక దొరకరు కరెక్ట్. మీరు
1: ఇంకొకటి, ఈ మధ్య ఎందుకో స్టేషన్ కూడా సరిగా రావటం లేదండి.
0: రేడియోలో రావట్లేదా? అంటే ఈ వాతావరణం వల్ల కూడా
1: ఈ
0: కొద్దిగా.
1: రోజు వచ్చిందండి ఎందుకో, ఇంకా అందుకు ట్రై
0: మంచి
1: చేస్తున్నానండి.
0: పనండి. ఉదయం నుంచి విన్నారు కార్యక్రమాలు అయితే?
1: ఉదయం ఏమి లేదండి, ఇప్పుడు అభిరుచి ముందు రమేష్ నాయుడు గారి వద్దంతి అక్కడి నుంచి విన్నానండి. థ్యాంక్
0: విన్నారా?
1: యూ అండి,
0: ఓకేనండి, ధన్యవాదాలు మీరు విన్నందుకు.
1: థ్యాంక్ యూ సో
0: ఈరోజు
1: మచ్ అండి.
0: ఓకేనండి, మీరు చివరి శ్రోత. మరి మీరు అడిగిన పాట సిద్ధంగా ఉంది, వినిపిస్తాను.
1: వినిపించండి.
0: వినండి. ధన్యవాదాలండి.

హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో ప్రకటించిన ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ

0: ఆకాశవాణి.
1: ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు పారిశ్రామికీకరణకు ప్రత్యేకలుగా నిలుస్తుంటే, చిన్న పరిశ్రమలు మాత్రం గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆర్థిక కార్యకలాపాలకు ఉతమిస్తూ కోట్లాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, శ్రామిక వర్గాలు, బలహీన వర్గాలకు స్వయం ఉపాధి, ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలు ప్రధాన ఆధారంగా మారుతున్నాయి. ఒక చిన్న ఆలోచనను వ్యాపారంగా మార్చి తాను ఉపాధి పొందడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి ఎంఎస్ఎంఈ రంగం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యాపారాల్లో దాదాపు 90% వరకు చిన్న, మధ్యతరహా సంస్థలే ఉంటాయని, ప్రపంచ ఉపాధిలో 60-70% వరకు ఈ రంగం వాటా కలిగి ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి

0: పిలోనూ ఎంఎస్ఎంఈల పాత్ర సుమారు 50% వరకుంది. దీంతో ఈ రంగాన్ని కేవలం చిన్న పరిశ్రమల సమూహంగా కాకుండా సమ్మిళిత ఆర్థిక వృద్దికి, సమాన అవకాశాలకు, స్థిరమైన జీవనోపాధులకు పునాదిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ది దిశగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలు, మానవ వనరులు, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేలా ఈ పార్కులను అభివృద్ది చేయనున్నారు. ఇలాంటి పార్కుల ద్వారా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి రావడంతో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి అనేక ఇబ్బందులు తగ్గే అవకాశముంటుంది. భూమి, విద్యుత్, రహదారులు, నీరు, పారిశ్రామిక అనుమతులు, మార్కెటింగ్, రుణాలు, సాంకేతిక సహకారం వంటి అంశాల్లో సమన్వయంతో సహకారం అందించగలిగితే స్థానిక పారిశ్రామిక వాతావరణం మరింత బలపడుతుంది. ముఖ్యంగా విజయవాడతో పాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాలకే పరిశ్రమలు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పరిశ్రమలు ఏర్పడే అవకాశముంటుంది. దీంతో గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభించడంతో పాటు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళల్లో పారిశ్రామిక ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు శిక్షణ, రుణాలు, రాయితీలు, సాంకేతిక సహకారం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరముంది. పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా ఎక్కడ ప్రారంభించాలి, ఏ అనుమతులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవసరం, బ్యాంకు రుణం ఎలా పొందాలి, ప్రభుత్వ రాయితీలేవి, ఉత్పత్తులను మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే సందేహాలు చాలామంది ఔత్సాహికుల్లో ఉంటాయి. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, అవగాహన కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎం ఈజీపీ, ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు వంటి పథకాల ద్వారా రుణాలు, రాయితీలు, శిక్షణ, సాంకేతిక సహకారం వంటి ప్రయోజనాలు పొందే అవకాశముంది. పథకాలు ఉన్నా వాటిపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది అర్హులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల వరకు అవగాహన కార్యక్రమాలను విస్తరించి, దరఖాస్తు ప్రక్రియ నుంచి రుణం పొందే వరకు, యూనిట్ స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సహకారం అందించాల్సిన అవసరముంది. మహిళా సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. చిన్న ఆహార ఉత్పత్తుల యూనిట్లు, హస్తకళలు, టైలరింగ్, ఆహార శుద్ది, ప్యాకేజింగ్, సేవారంగం వంటి అనేక రంగాల్లో మహిళలు వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు. పారిశ్రామిక ప్రపంచంలో కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు. కొత్త ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలపై అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు కూడా అవసరం. ఈ నేపథ్యంలో యువ ఆవిష్కర్తలు, స్టార్టప్లకు సరియైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యువ ఆవిష్కర్తల సృజనాత్మకతను, పారిశ్రామికవేత్తల ఆచరణాత్మక అనుభవాన్ని ఒకేచోట చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో, స్వయం ఉపాధిని, పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించడంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
1: ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ ప్రమోషన్లో భాగంగా, అలాగే ఇన్నోవేషన్స్, స్టార్టప్స్ ప్రమోషన్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ది స్పోక్ విజయవాడలో పెట్టడం జరిగింది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ చాలా దిగ్విజయంగా కార్యాచరణ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న యూత్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్, అది బోర్డు అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఎంఎస్ఎంఈలో ఆల్రెడీ ఉన్నారు లేదా ఉండాలనుకుంటున్నారు, స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, రిక్వైర్డ్ మార్కెట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ చాలా చక్కగా వాళ్ళని మార్కెట్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి వారం బుధవారం ఇక్కడ ఎంటర్ప్రినర్స్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేసి వాళ్ళకి డిజిటల్ హ్యాండ్ హోల్డింగ్, అలాగే మార్కెట్ లింకేజ్, ఈవెన్ ఆ టెక్నాలజీ ఇన్పుట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా జిల్లా వరకు వస్తే 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడు అవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ పార్క్ ద్వారా

0: దాదాపు ఏం లేదన్నా కూడా 15,000 నుంచి 20,000 మంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎక్స్టాబ్లిష్ చేయబోతున్నాము. దీంతో పాటు ఒక 50,000 నుంచి 60,000 మంది వరకు అదనంగా జాబ్స్ వస్తాయి.
1: ప్రస్తుత కాలంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆలోచన యువతలో పెరుగుతోంది. అయితే ఆలోచన నుంచి ఆచరణ దశకు చేరుకోవడం, ఉత్పత్తిని అభివృద్ది చేయడం, మార్కెట్ను గుర్తించడం, పెట్టుబడులు సమీకరించడం వంటి అంశాల్లో స్టార్టప్లకు మార్గదర్శకత్వం అవసరం. ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, పారిశ్రామిక అవగాహన కార్యక్రమాలు ఈ అంతరాన్ని తగ్గించడంలో కీలకంగా మారుతున్నాయి. ఒకే వేదికపై ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, నిపుణులు, యువ ఆవిష్కర్తలు కలవడం వల్ల వ్యాపార అవకాశాలపై స్పష్టత పెరుగుతోంది. స్టార్టప్లకు మార్గదర్శకత్వం, సాంకేతిక మద్దతు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, కార్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వి నాంచారావు తెలిపారు.
2: మా జిల్లాలో 25,000 గ్రూపులు, 2,52,000 మంది ఉమెన్ ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మేము బ్యాంక్ లింకేజ్ కింద 928 కోట్లు మా ఉమెన్కి ఫైనాన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా శ్రీనిధిలో 135 కోట్లు ఫైనాన్స్ చేస్తున్నాం. ఉన్నతిలో 1.9 crores చేస్తున్నాం. ఈ రకంగా చేసిన అమౌంట్లన్నింటినీ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్గా మార్చడంలో మా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఈ రేజ్ ద్వారా మంచి వర్క్షాపులు కండక్ట్ చేయించడం, ఈ వర్క్షాప్కి ఎవ్రీ వీక్ ఒక కాన్సెప్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అరకు కాఫీ మీద, ఒకరోజు హనీబీ మీద, ఒకరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ బాతిక్ ప్రింటింగ్ వీటి మీద మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి వచ్చిన ఉమెన్ని మనం గుర్తించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం.
1: స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలకు నేరుగా మద్దతు లభిస్తోంది. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయి. ఆదాయం పెరగడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలా స్థానికంగా ప్రారంభమైన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు విస్తరిస్తాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాలు లభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు తెలిపారు. పరిశ్రమల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పారిశ్రామిక అభివృద్దికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
3: రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ కానీ అభివృద్ధి అవుతా ఉంది. ఈవేళ చూస్తే దాదాపు 7,000-8,000 స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సాహంతో ఇంకా అవి ముందుకెళ్తున్నాయి. దాదాపు డిపిఐఐటి డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిన స్టార్టప్సే దాదాపు 4,000 ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ మీరు కనుక చూస్తే దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ధి కావాలి. ఇంకా ఈవేళ ఎన్నో యాంకర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానికి అనుబంధంగా యాన్సిలర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగాలి. మన ప్రోడక్ట్స్ని మన ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవాళ ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా స్టేట్ వైడ్ ఒక కాల్ ఇస్తా ఉన్నాం. మా మెంబర్స్కే కాక ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, కార్పొరేట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఇవాళ బై లోకల్ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్ బై ఆంధ్ర ప్రోడక్ట్స్.
1: ఎంఎస్ఎంఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. మహిళా సంఘాల ద్వారా పొదుపు, రుణాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.
4: నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను పేపర్తో బొమ్మలు తయారు చేస్తుంటాను. వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ అనేది కాన్సెప్ట్ అండి. సో నా దగ్గర పేపర్ మాత్రమే ఎక్కువ ఉండేదండి. దాంతో నేనేం చేయగలను అని ఆలోచిస్తున్న టైంలో, అంటే పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. దానికి బదులు నేను నా చేత్తో చేసిన బొమ్మని గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. ఆ ప్రాసెస్లోనే ఇది బిజినెస్గా మారింది. తర్వాత నేను డ్వాక్రాలో ఉన్నాను. డ్వాక్రా నుంచి నన్ను ఒకసారి డిఆర్డిఏ ఆఫీస్కి అవి చూపించమని రమ్మని చెప్పారండి. అక్కడ చూపించిన దగ్గర నుంచి నా బిజినెస్ మారిపోయింది. అసలు బిజినెస్ కాదు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ అవ్వగలదు అనే నమ్మకం నాకు అప్పుడు వచ్చింది. అక్కడ డిఆర్డీఏ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని సార్ వాళ్ళ ఎగ్జిబిషన్స్ లో పెట్టడం ద్వారా నాకు కొత్త కస్టమర్స్, ఎక్కువ మంది బల్క్ ఆర్డర్స్ ఇవ్వడం, అంటే ఒకటి రెండు చేయడం పోయి 50 నుండి 100, 100 నుంచి పైన ఆర్డర్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ మోడల్స్ ఆర్డర్ ఇవ్వడం మొదలు పెట్టారు.
1: పీఎంఏజీపీ ముద్ర వంటి పథకాల ద్వారా రుణాలు పొందిన పలువురు లబ్దిదారులు చిన్న వ్యాపారాలు ప్రారంభించగలిగామని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు లభించడం, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందడం తమకు ఎంతో ఉపయోగపడిందని వారు పేర్కొంటున్నారు.
5: హాయ్ అండి, నా పేరు చరిత ముల్పురి. మేము నేటివ్ టేబుల్ అనేది లాంచ్ చేశామండి. ఇది ప్రీమియం బ్రౌన్ ఎగ్స్ సప్లై చేద్దాము అనే థాట్తో లాంచ్ చేశామండి. మేము లాస్ట్ 45 ఇయర్స్ నుంచి పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉన్నాం. నాకు ఒక 12 ఏళ్ళ బాబు ఉన్నాడండి. సో ఆ బాబు స్విమ్మరు. సో వాళ్ళ కోచ్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇంకొంచెం ప్రోటీన్ పెంచితే కానీ, ఇంకొంచెం హెల్తియర్ ఆప్షన్ ఏమైనా ఫుడ్ ఇస్తాం బెటర్ అని చెప్పేవాళ్ళండి. మనకి ఏంటంటే అండి, ఒక వర్కౌట్ అయినాక, స్విమ్ సెషన్ అయినాక, రన్నింగ్ అవనియండి ఏదన్నా, ద బెస్ట్ ఫుడ్ మనం మన పిల్లలకి ఇవ్వగలంది ఏంటంటే ఒక వార్మ్ ఎగ్. విజన్ తో మనం ఏంటంటే ఎగ్ లో ద బెస్ట్ మన పిల్లలకి ఇవ్వాలి అని ఇది స్టార్ట్ చేశామండి. మేము ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ కోసము. సో దీంట్లో ఏంటంటే యాంటీబయోటిక్స్ అనేది మనం యాడ్ చేయము, మందులు అనేది ఉండవు. సో దీస్ ఆర్ యాజ్ క్లోజ్, మనం నేచర్ కి ఎంత క్లోజ్ గా వెళ్ళగలమో అంత క్లోజ్ గా వెళ్తామండి. సో మేము ఇది మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కోసం అని మా ఇంట్లో పెట్టుకుని చేసింది, అందరు ఇష్టపడుతున్నారని ఇంకా మార్కెట్ లో కూడా తెచ్చామండి.
1: డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలకు కూడా మార్కెట్ పరిధి విస్తరించే అవకాశముంది. గతంలో ఒక గ్రామం లేదా పట్టణానికి పరిమితమైన ఉత్పత్తులను ఇప్పుడు ఆన్లైన్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు. డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ బ్రాండింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే చిన్న వ్యాపారాలు కూడా పెద్ద మార్కెట్ను చేరుకోగలవు. కృత్రిమ మేధ, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ అకౌంటింగ్, డేటా ఆధారిత మార్కెటింగ్ వంటి సాంకేతికతలు కూడా ఎంఎస్ఎంఈల ఉత్పాదకతను పెంచే అవకాశం కల్పిస్తున్నాయి. అదే సమయంలో పర్యావరణ హిత సాంకేతికత, గ్రీన్ ఇన్నోవేషన్ అనుసరించడం ద్వారా భవిష్యత్ మార్కెట్లకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చునని నిపుణుల విశ్లేషణ. ఎంఎస్ఎంఈలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం. పరిశ్రమలు గ్రామాల్లోనే ఏర్పడితే స్థానిక వనరులకు విలువ పెరుగుతుంది, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తులు వంటి పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెరగడం వల్ల పట్టణాలపై జనాభా, ఉపాధి, మౌలిక వస్తుల భారం కూడా కొంత తగ్గుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. స్వయం ఉపాధి నుంచి ఉద్యోగ కల్పన వరకు, స్థానిక ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ ఆర్థిక వృద్ది వరకు ఎంఎస్ఎంఈల పాత్ర విస్తృతమైంది. ఒక ఆలోచనకు పెట్టుబడి, ఒక మహిళకు రుణం, ఒక చిన్న వ్యాపారికి మార్కెట్, ఒక ఆవిష్కర్తకు మార్గదర్శకత్వం లభిస్తే దాని ప్రభావం ఒక కుటుంబానికే పరిమితం కాదు, ఒక గ్రామం, ఒక ప్రాంతం, చివరకు మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన పునాది అవసరం. ఆ దిశగా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు యువత ఆకాంక్షలకు వేదికలుగా, మహిళల స్వావలంబనకు అండగా, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్గా, కొత్త పరిశ్రమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. చిన్న ఆలోచనకు సరియైన ప్రోత్సాహం, చిన్న పెట్టుబడికి సరియైన మార్గదర్శకత్వం, స్థానిక ఉత్పత్తికి సరియైన మార్కెట్, ఇవన్నీ కలిస్తేనే పెద్ద ఆర్థిక మార్పు సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈల విస్తరణ ఆ దిశగా మరో ముందడుగుగా నిలిస్తే, ఉపాధి కోసం యువత ఎదురుచూసే జిల్లా నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామిక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా ఎదిగే అవకాశముంటుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
6: ఆకాశవాణి కడప కేంద్రం మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా శ్రీకృష్ణ విజయం చిత్రం నుంచి పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం పెండ్యాల. ఈ పాటను వినిపించమని కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా పెనుగొండ నుంచి ఈశ్వరయ్య, అలాగే బెంగళూరు నుంచి శివయ్య.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో పాట కోరిన శ్రోతలు వి సుకన్యా ప్రసాద్ ప్రొద్దుటూరు నుండి. వీరు కోరుతున్న పాట మహామంత్రి తిమ్మర్సు చిత్రం నుండి. ఎస్ వరలక్ష్మి పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్ బృంద చిన్నముంతల నుండి వీరు కోరుతున్న పాట వెలుగు నీడలు చిత్రం నుండి.

ఆకాశవాణి కడప కేంద్రం నుండి మీరు వింటున్నారు వాట్సప్ మనోరంజని. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు గ్రామం నుండి రాజగోపాల్, సువర్ణ, హర్షవర్ధన్, వివేక్ వర్ధన్ వీరందరూ కోరుతున్న పాట తమ్ముడు చిత్రం నుండి.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని. ఉప్పరపల్లి నుండి కృష్ణయ్య వెంకటేష్ వీరు కోరుతున్న పాట సామ్రాట్ చిత్రం నుండి రాజ్ సీతారాం పి సుశీల పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట కోరిన శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, గొల్లపూడి జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య, భార్గవి వీరందరూ కోరుతున్న పాట స్వయం కృషి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత పాట కోరిన శ్రోతలు ఎద్దుమల్లారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరందరూ కోరుతున్న పాట కన్య మనసులు చిత్రం నుండి.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలు తరువాత సామర్లకోట నుండి అడబాల కుమారి వారి కుటుంబ సభ్యులు కోరిన పాట గోకులంలో సీత సినిమా నుండి.

వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజనలో కడప వంశంధనగర్ నుండి ఎన్ఎస్ కుమార్, సుధాకర్, వారి స్నేహ బృందం కోరిన పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానంలో రాజశ్రీ రచన వినిపించమని ఆడపులి చిత్రంలో.

0: వాట్సప్ల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని ఇంతవరకు విన్నారు. ఈ ప్రసారంలో 12:40 ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని ప్రసారమవుతుంది.
1: కర్షక జనావళికి తారక మంత్రం,
2: మహిళా లోకానికి ప్రియనేస్తం,
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
3: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం,
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
2: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి కడప కేంద్రం. ఇప్పుడు తెలుగు సినీ గీతాల చిత్రసీమ.

విన్న పాట మహతీ స్వరసాగర్ సంగీత నిర్వహణలో భీష్మ చిత్రం నుండి ధనంజయ్ చేబోలు అమల గానం చేసిన కాసర్ల శ్యామ్ రచన.

మన శంకర వరప్రసాద్ గారి సినిమా నుండి పాట విన్నారు, భీమ్స్ సిసిరోలియో మధుప్రియ గానంలో.

0: చిరంతన్ భట్ సంగీత నిర్వహణలో, హైమత్ సత్యయామిని గానంలో వరికుప్పల యాదగిరి రచన విన్నారు. బింబిసార చిత్రంలో
1: దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికిరో దికి

0: Dancing foreign style.
1: Slow down, boys.

గోపీసుందర్ సంగీత నిర్వహణలో, పృథ్వీచంద్ర సితార కృష్ణమోహన్ గానంలో 18 పేజెస్ చిత్రగీతం విన్నారు. తెలుగు సినీ గీతాల చిత్రసీమ ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కడప కేంద్రం, ఇప్పుడు హిందీ చిత్రగీతాల ఫిల్మీగానే. ఈనాటి ఈ కార్యక్రమంలో ప్రసిద్ధ హిందీ చలనచిత్ర సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలల్ అన్న వెంటనే ఎన్నో మధురమైన పాటలు వారి సంగీత ప్రయాణంలో మనకు కనిపిస్తాయి. ఈ ద్వయంలో ఒకరైనటువంటి ప్యారేలల్ జయంతి నేడు. ఈ సందర్భంగా వారిద్దరి సహకారంతో వచ్చిన పాటలను ఈ పూట విందాం.

ప్యారెలాల్ సంగీత ప్రయాణంలోని పాటలను వింటున్నారు. వారి జయంతి సందర్భంగా లక్ష్మీకాంత్ ప్యారెలాల్తో కలిసి పాడిన పాటలు వారి సంగీత ఆధ్వర్యంలో. విన్న పాట మొహమ్మద్ రఫీ గానంలో దోస్తీ చిత్రం నుండి.

లక్ష్మీకాంత్ ప్యారళాల సంగీత నిర్వహణలో విఠల్భాయ్ పటేల్ రచన విన్నారు. లతా మంగేష్కర్ శైలేంద్ర గానంలో, బాబీ చిత్రంలో.

ఈ కార్యక్రమంలో శ్రీమతి బిఈ హరిచందన గారి గానం వినబోతున్నారు. వయలిన్ శ్రీ పి నవీన్ కుమార్, మృదంగ సహకారం శ్రీ ఎస్ వన్నూరు స్వామి. ముందుగా హంసధ్వని రాగంలో హరికేశ ముత్తయ్య భగవతార్ రచన గం గణపతే నమో ఆదితాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బి హరిచందన గానం విన్నారు. శ్రీ పి నవీన్ కుమార్ వయలిన్, మృదంగం శ్రీ ఎస్ వన్నూరుస్వామి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్రం నుండి వెలువడింది. సమయం 12:30 కావస్తుంది. మరికాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05 రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియోఫ్రాకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంకోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long-standing relations founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
0: Belgium Rakshana Mantri Theo Fraken maatladutu, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్, బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్దిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్దిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డీసీ, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే 3 సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.

0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి GSLV-F17 రాకెట్ ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
1: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning 2:55 AM. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
0: Kendra Prabhutvam 2026 Legal Metrology మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి చట్టబద్దంగా గుర్తింపు పొందిన అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్లో ప్రచురించింది. ఈ నిబంధనలు IST ఉత్పత్తి, నిర్వహణ, వ్యాప్తి, వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు, డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్ధారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్ధతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18, 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షెట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు, దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్, ఒక ప్రసిద్ద నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలూడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్, బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతల కోరి పాటల కార్యక్రమం. కార్యక్రమంలో తొలిపాట వినే ముందుగా ఈ మధ్యాహ్నం 1:30 మహిళాభారతిలో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు అనే అంశంపై మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను చెప్పచ్చు. 0852244119 1149 1947. మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయుల గురించి మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను చెప్పచ్చు ఈ మధ్యాహ్నం 1:30 నుండి 2 గంటల మధ్య. ఇప్పుడు ఉత్తరాల మనోరంజని. ముందుగా దుర్గా కార్తీక్, ఉదయ కీర్తన, సులోచన, సావిత్రి, పద్మావతి, భవ్య, శ్రీవాణి, హరిత, సాయిదత్తేశ్వరరెడ్డి, సాయి భావన, మల్లేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, పరమేశ్వరరెడ్డి, వేణుగోపాలరెడ్డి, తులసీశ్వరరెడ్డి, చెంచిరెడ్డి వారి స్నేహ బృందం, అలాగే మేదరపేట నుండి చిన్నరామిరెడ్డి, వీరు తాడిపత్రి శ్రీనివాసపురం నుండి కోరుతున్నారు. కోరిన పాట కథానాయకురాలు చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానంలో జి విజయరత్నం వారి రచన. వినాలని
1: తనువా హరే చంద్ర.

ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా హతినూర మండలం చిద్దున నాగారం శ్రోతలు దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మి, దుర్లయ్య, కృష్ణవేణి వారి స్నేహ బృందం. చక్రవర్తి సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారంలో వేటూరి పాట వినాలని బంధం చిత్రంలో.

0: ఎందుకు అనవసరం కంగారు పడతావు? ఇంతసేపు మనం కళ్ళ తడిచాం కదా ఆ దేవుడు.
1: ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటల మనోరంజని వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా నచ్చిన పాటను రేడియో సెట్ల ద్వారా, న్యూస్ ఆన్ ఏఐఆర్ యాప్ ద్వారా, వేవ్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్కడి నుంచైనా కార్యక్రమాలను వినొచ్చు, ఆనందించవచ్చు. ఎప్పటికప్పుడు మీకు ఇష్టమైన పాట కోసం ఆకాశవాణి కడప కేంద్రం కోసం ఉత్తరం రాయండి. 12:40 ప్రసారమవుతున్న ఉత్తరాల మనోరంజని కార్యక్రమం

క్రమంలో వినండి. అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి గ్రామ శ్రోతలు పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలజారెడ్డి, వనజ, గీత, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరంతా కోరిన పాట. ఇళయరాజ సంగీతం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానంలో వేటూరి పాట వినాలని జగదేక వీరుడు, అతిలోక సుందరి చిత్రంలో.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో తరువాత టీవీ రాజు సంగీతం, పి సుశీల గానం, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం వినాలని భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బర్హనుద్దీన్, యూసఫుద్దీన్, ప్రీతి సురేష్, ముత్యాలబాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా, వారి స్నేహ బృందం. ఆ గీతం శ్రీకృష్ణావతారం చిత్రంలో.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: కడపనాకాశ్ నుండి బండారు వేణుగోపాలస్వామి, వారి స్నేహ బృందం. తరువాత హైదరాబాద్ మల్లాపూర్ నుండి అనుమల్ల మహేష్, రజని, రాజేశ్వరి, నాగరాజు, అనుమల్ల హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర. వీరంతా వినాలి అనుకుంటున్న పాట ఈఎస్ మూర్తి సంగీత, ఈఎస్ మూర్తి రచన వినాలని ఎస్సీ రాజ్కుమార్ సంగీత నిర్వహణలో, హరిహరన్ చిత్రగానంలో, నువ్వు వస్తావనే చిత్రంలో.

0: అదేంటి చిట్టి, రేడియో పట్టుకుని కూర్చున్నావు?
1: నాకిష్టమైన ప్రోగ్రాం హలో అభిరుచి ఇప్పుడు రేడియోలో వస్తుంది బుజ్జి, కానీ నేనేమో బయటకు వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను.
0: దానికి అంత ఆలోచన ఎందుకు? న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్? అదేంటి బుజ్జి?
0: ప్లేస్టోర్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటుంది చిట్టి, అది మన స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఏఐఆర్ కడప సెలెక్ట్ చేసి కడప కేంద్రం కార్యక్రమాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆస్వాదించవచ్చు.
1: అంతేనా? అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుంటా.
0: నీకు నచ్చిన సాంగ్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నవ్వే కావాలి, ప్రజ్ఞ, జానపద గీతాలు, డాక్టర్ సలహాలు, రైతులకు సూచనలు, నాటికలు, ఇలా చాలా రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి చిట్టి.
1: ఇదిగో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. థ్యాంక్స్ బుజ్జి, నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మంచి యాప్ పరిచయం చేశావు.
0: ఓకే చిట్టి, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ తో ఎంజాయ్ చేసుకో మరి. ఉంటాను. ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0856224417, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30.
2: ఉత్తరాల మనోరంజన కార్యక్రమాన్ని ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా అసంఖ్యాక శ్రోతలు వింటున్నారు. ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా మీకు నచ్చిన పాట కోసం ఉత్తరం రాయండి, అలాగే నచ్చిన కార్యక్రమంపై కూడా ఉత్తరాన్ని వ్రాయొచ్చు. మీ ఉత్తరాల కార్యక్రమానికి మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి కడప 516001. ఉత్తరాల మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు కడప ఎన్జీఓ కాలనీ నుండి ప్రియ, దీప్తి, కౌసల్య వారి స్నేహ బృందం కోరిన పాట పాగల్ చిత్రంలో.
3: But when somebody makes you say it, then, and it's true, it just makes it more beautiful of a thing. Because you're somebody that knows about stuff like this. And you can sit down and talk to me about it, and that's beautiful. I'm glad that you're doing it. Just hope you get the right stuff out of it for people. Who are you?
4: Just me.
3: Who are you?

అలసిన మనకు నీడనిస్తుంది చెట్టు, ఆకలితో ఉన్న మనకు అన్నం కూరలు పండ్లనిస్తుంది చెట్టు, రోగమొస్తే మనకు ఔషధంగా మారుతుంది చెట్టు, అన్నింటికన్నా ముఖ్యమైన ప్రాణవాయువునిస్తుంది చెట్టు. కానీ మనమేం చేస్తున్నాం?

0: ఆధునీకరణ పేరుతో చెట్ల స్థానాన్ని ఆక్రమిస్తున్నాం. ఇన్ని ఉపయోగాలున్న చెట్లు కొట్టేస్తే కష్టాల కాలం వస్తుంది. అందుకే భూతాపం పెరిగి నీటికి కరువొచ్చిందని ఇటీవల వార్తల్లో వింటున్నాం. అందుకే ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. చెట్లు నాటుదాం, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తునిద్దాం.
1: ఉత్తరాల మనోరంజని కార్యక్రమంలో చివరిగా కడప నగరం ఎర్రముఖపల్లి నుండి కాశీ విశ్వనాథరావు, వారి కుటుంబ సభ్యులు కోరిన పాట మువ్వగోపాలుడు చిత్రంలో.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు మన అనకాపల్లి, ఉత్తరాంధ్ర నేలను తాకడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి కూడా సాకారం చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, మన రైతుల భవిష్యత్తుకు, ప్రాంతీయ అభివృద్దికు ఒక బలమైనటువంటి పునాది. ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన మన ఇంజనీర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు, భూములిచ్చినటువంటి మన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వెలుగొండ, భోగాపురం, అమరావతి, పోలవరం ఇలాంటి మహత్తర ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ స్వర్ణయుగం వైపు అడుగులు వేస్తుంది.
0: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. రోగుల కోసం నీటి శుద్ది కేంద్రం, షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు నూలును సరఫరా చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఆప్కో, లేపాక్షి షోరూములలో పండుగల సందర్భంగా తగ్గింపు ధరల అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఖాదీ గ్రామీణ పారిశ్రామిక అభివృద్ది బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీశైలంలో నీళ్లున్నాయి, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, మేము క్లియర్ గా చెప్పాము ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మీ తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి జులై వరకు కూడా తీసుకోవాలి, వర్షాలు పడేంత వరకు. అవన్నీ తీసుకోవాలంటే ఎక్కడైతే ట్యాంకీలు ఉన్నాయో ట్యాంకీలన్నీ నింపి పెట్టుకుంటే, అదేవిధంగా రిజర్వాయర్లలో నీరు పెట్టుకుంటే స్థానికంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా నీటికి తీసుకుపోవచ్చు. ఎక్కడైనా బోర్లు వెండిపోకుండా ఉండాలని కూడా చిన్న కాలువల ద్వారా, ఇప్పుడు ఎస్ఆర్బిసి గాని మిగతా దాని ద్వారా గాని తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్టంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని 9 వేర్వేరు జిల్లాలుగా కాకుండా పరస్పరం అనుసంధానమైన ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఈఆర్ సీఈఓ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, రవాణా, లాజిస్టిక్స్ పెట్టుబడులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగళూరు అంగన్వాడీ కేంద్రంలో భౌతికంగా 7 పిల్లలు మాత్రమే హాజరైనప్పటికీ ఆన్లైన్లో 9 మంది హాజరుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
3: ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం పూర్తి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఇంకా ముస్లిం లోకాలిటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ దశలో ఉంది, అది కూడా త్వరలో పూర్తవుతుంది. ఈ గ్రామానికి ప్రధాన రహదారి 80% పూర్తయింది, మిగతా 20% కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఎస్సీ లోకాలిటీలో కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ సోదరులు అడిగారు, త్వరలో అది కూడా శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ.
0: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం

ఇస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం మక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాము లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గోదాము నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

శ్రోతలకు నమస్కారం. మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మహిళా భారతి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు అనే అంశంపై అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలంటే మా ఫోన్ నెంబర్ 08562 ఇది ఎస్టేట్ కోడ్, 244119 మరో నెంబర్ 244197 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలను

మహిళాభారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక శీర్షికన మేమిచ్చిన అంశం మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు. ఈ అంశంపై మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో, ఉపాధ్యాయుని చూసి సుగుణాలు నేర్చుకో అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ నెల 5వ తేదీ అంటే రేపు లాయలుండి గురు పూజ సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రోతలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు అనే అంశంపై మహిళాభారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక ప్రసారం అవుతుంది. శ్రోతలు ఫోన్ చేయాలంటే మా ఫోన్ నెంబర్లు 0856224417, మరో నెంబర్ 0855241219.

ప్రతి మనిషికి తల్లి మొదటి గురువు అంటారు. తల్లి తర్వాత తండ్రి గురువుగా ఉండొచ్చు, కానీ జీవితంలో వచ్చే ప్రతి చీకటిలో వెలుగు చూపేది గురువు. ఆ గురువు మనకు మంచి చెడుతో పాటు అన్నింటినీ నేర్పిస్తారు. అందుకే గురువును పూజిద్దాం.

ఆదివారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30

0: అదేంటి చిట్టి, రేడియో పట్టుకుని కూర్చున్నావు?
1: నాకిష్టమైన ప్రోగ్రాం హలో అభిరుచి ఇప్పుడు రేడియోలో వస్తుంది బుజ్జి, కానీ నేనేమో బయటకు వెళ్ళాలి, ఎలా అని ఆలోచిస్తున్నాను.
0: దానికి అంత ఆలోచన ఎందుకు? న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్? అదేంటి బుజ్జి?
0: ప్లేస్టోర్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటుంది చిట్టి, అది మన స్మార్ట్ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుని ఏఐఆర్ కడప సెలెక్ట్ చేసి కడప కేంద్రం కార్యక్రమాలను ప్రపంచంలో ఎక్కడ నుంచైనా ఆస్వాదించవచ్చు.
1: అంతేనా?
0: నీకు నచ్చిన సాంగ్స్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, నవ్వే కావాలి, ప్రజ్ఞ, జానపద గీతాలు, డాక్టర్ సలహాలు, రైతులకు సూచనలు, నాటికలు, ఇలా చాలా రకాల కార్యక్రమాలు ప్రసారమవుతాయి చిట్టి.
1: ఇదిగో యాప్ ఇన్స్టాల్ అయిపోయింది. థ్యాంక్స్ బుజ్జి, నా ప్రోగ్రామ్ మిస్ అవ్వకుండా మంచి యాప్ పరిచయం చేశావు.
0: ఓకే చిట్టి.
2: హలో, నమస్తే అండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: ప్రీతి మేడం, కడప.
0: కడప నుంచి ప్రీతి గారు. విన్నారా అంశం?
1: లేదు మేడం, చెప్తారా?
0: మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ మాస్టారు. మహిళా శ్రోతలు ఫోన్ చేసి మీ అభిప్రాయం తెలియజేయాలంటే మా ఫోన్ నెంబర్లు 0856224417, మరో నెంబర్ 0855624421 ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ అంశాన్ని, మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. హలో అంశం, మిమ్మల్ని ప్రభావితం చేసిన మాస్టారు. ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా, అంటే మీరు ఇంతవరకు చదివిన చదువులో మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ మాస్టర్ గురించి తెలియజేయవచ్చు. హలో, అది విద్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కావచ్చు. హలో, నమస్తే అండి.
2: హలో,
0: నమస్తే అండి.
2: నమస్తే అండి, నా పేరు కరుణ అండి.
0: కరుణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: కడప నుంచి అండి.
0: కడప నుంచి. మీ రేడియో సౌండ్ తగ్గించి మాట్లాడతారా?
2: బయట పెట్టాను.
0: చెప్పండి, మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ మాస్టర్ గురించి.
2: మాకు గర్ల్స్ హైస్కూల్లో చదువుతున్నప్పుడు ఒక సుభద్ర టీచర్ ఉండేవారండి. ఆవిడ ఇంగ్లీష్ కది వచ్చేవారు. ఆవిడ సబ్జెక్టులో అన్ని విషయాలు చెబుతూ చేస్తూ, ఇట్లా చదవాలి, ఇట్లా ఉండాలి, చదివే మనకి ఎంతో ఇదమ్మా జీవనాధారము, ఇవన్నీ చెప్తూ ప్రతి ఒక్క విషయం కూడా బాగా మంచిగా చిన్నగా నిదానంగా బాగా చెప్తూ ఉంటారు. సరే అని నేను చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే, ఇంకా డ్రిల్ టీచర్ ఉండేవారు, ఆవిడ అవన్నీ చెప్తూ ఉండేవారు. మళ్ళీ డ్రిల్ టీచర్ ఉండేవారు అనమాట. ఎప్పుడు ఆటలు, ఆమె నా క్లాస్ కాకపోయినా వేరే క్లాస్ ఉన్నా నేను అక్కడికి వెళ్ళిపోయి చూసుకుంటూ చేసుకుంటూ స్కూల్ అయిపోయినా ఆవిడ ఎమ్మడబడి చేస్తాను. అట్లాగే నేను ఎన్సీసీలో చేరిపోయాను, ఇంకా ఆ ఇంట్రెస్ట్ అయిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళా యోగాలో కూడా దిగిపోయాను. ఇప్పుడు యోగాలో నేనేక మంచి గురువుగా తయారయ్యి అందరికి చెప్పటం చేయటం అన్ని చేస్తూ ఉంటాను. ఇప్పటికీ కూడా నేను మా గురువుల్ని నేను మర్చిపోలేను. ఇక్కడికి వచ్చినా కూడా మంచి గురువు ఎవరా అని ఎన్నుకుని ఇక్కడ కూడా మన కడపలోనే మాట వెళ్ళాను మా గురువు అనమాట. అక్కడ కూడా ఆయన దగ్గర కూడా యోగా నేర్చుకున్నాను అనమాట. నేను ఆ సబ్జెక్టులో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏం చెప్తారో ఆత్రం అనమాట ఆ సబ్జెక్ట్ పై అనమాట. అది ఇంట్రెస్ట్ ఉండిపోయింది. అట్లాగా నేను ఇప్పటికీ కూడా ఇంకా దాని మీదే ఉంటాను. ఇప్పుడు మా శిష్యులు కూడా నన్ను అనుసరించి చేయటం చేస్తూ ఉంటారు అనమాట. నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ అది, నాకు కూడా వాళ్ళు అంతలా ఇంట్రెస్ట్ గా చెప్తూ ఉండేవాడు అనమాట. బాగా అనమాట, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ లో నన్ను తీసుకెళ్ళటం, ఇక్కడ ఇట్లా చేస్తున్నాము రా అని చెప్పటం మా గురువులు అనమాట. ఇక్కడ కూడా ఒక చోట డాక్టర్స్ అందరికి యోగా క్లాసెస్ ఇవన్నీ చెప్తుంటే వస్తారని వెళ్ళిపోయాను. అక్కడ నన్ను కూడా పెట్టి ఒక టీచర్ కింద చెప్పి వాళ్ళందరికి మేము హోమియోపతి హాస్పిటల్ కాలేజీ ఉందన్నమాట, అక్కడ ఒక 50-60 మంది ఉంటారు. అంటే మా గురువులు అందరూ వస్తుంటే వాళ్ళతో పాటు నేను వెళ్ళి కూడా ఆ స్టూడెంట్స్ అందరూ లైఫ్ లో మర్చిపోలేదు సంఘటన అనమాట. నేను
0: అనుభూతి వేరు కదండి, గురువును చాలా ఏళ్ల తర్వాత గుర్తు పెట్టుకుని మనం పలకరించడము, మనల్ని అదే విధంగా మన శిష్యులు పలకరించడము ఎంతో ఆనందంగా ఉంటుంది.
2: అది చాలా ఉంటుంది. నేను వెళ్ళినప్పుడల్లా, వెస్ట్ గోదావరి వెళ్ళినప్పుడల్లా మా గురువు గారు వాళ్ళ పిల్లలను కూడా పలకరించారు. గురువు గారు లేరు, వాళ్ళ పిల్లలను పలకరిస్తుంటాను. ఇక్కడ గురువు గారు ఉన్నారు. బయటకు వెళ్ళినప్పుడల్లా, ఆయన కనబడినప్పుడల్లా వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మాట్లాడేసి, మొన్న యోగా డే గురుపు నాడు వెళ్ళి వాళ్ళకి సత్కరించి పండ్లు ఇచ్చి ఇక్కడికి వదిలి పెట్టాం అనమాట. చేస్తూ ఉంటాం, మా శిష్యులు కూడా మాకు అట్లా చేస్తాం.
0: ఓకేనండి, మంచి అభిప్రాయం తెలియజేశారు. మరొకరితో పలకరిద్దాము.
2: ఓకే.
0: హలో,
3: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటి?
3: వేంపల్లి నుంచి లత అండి.
0: లత గారు, విన్నారా అంశము?
3: విన్నా అండి.
0: చెప్పండి.
3: మేము, నాకు వచ్చేసి, మేము సెయింట్ జోసెఫ్ మరియాపురంలో చదివాను కడప. అక్కడ మాకు సిస్టర్స్ ఉండేవారు, రోస్మేర్ సిస్టర్ ఉండేవారు అనమాట. చాలా ఇన్స్పిరేషన్ సిస్టర్ మాకు. ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నారు. ఎవ్రీడే విశేష గుడ్ మార్నింగ్ పెట్టారనమాట. తను ఇప్పుడు వినుకొండలో ఉన్నారు. మాకు హ్యాండ్ రైటింగ్ బాగా నేర్పించేది చక్కగా. ఆమె వల్లనే ఇప్పుడు మా దస్తూరి మా చేతి వ్రాత బాగా చక్కగా చాలా బాగుంటుంది అనమాట. పిల్లల్ని చాలా బాగా చూసుకునేది స్టూడెంట్స్ అందరినీ. ఆమె మాకు ఇంగ్లీషు సోషల్కి వచ్చేది సిస్టర్. అలాగే మా తెలుగు టీచర్ ఉన్నది డిసిప్లిన్ బాగా క్రమశిక్షణ నేర్పించేవాళ్ళనమాట మాకు. ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా నీట్ గా ఉండాలి, అవన్నీ ఆ స్కూల్లోనే. ఆమె వల్ల చాలా ఇన్స్పిరేషన్. అది ఇంత వయసు వచ్చినా కూడా అవే మాకు బాగా గుర్తున్నాయి స్కూల్లో చదివిన సిస్టర్ వల్ల. అలాగే తెలుగు టీచర్ ఉండేవారు పార్వతీ టీచర్ అని. ఆమెకు మాకు చాలా చక్కగా గ్రామర్ అసలు ఇంత మాకు ఇప్పుడు 51 సంవత్సరము ఆమె చెప్పిన తెలుగు గ్రామర్ ఇప్పటికి కూడా మాకు బాగా గుర్తుంది అనమాట. ఛందస్సు, అలంకారాలు, సందులు, సమాసాలు
0: మనసులో అలా నిలబడిపోయింది అయితే.
3: చాలా చక్కగా చెప్పేవారు అసలు గ్రామర్. అట్లే ఇంకా మళ్ళా మేము చదవాల్సిన అవసరం కూడా లేదు. ఒక సంధి గురించి చెప్పారంటే అట్లే ఉండిపోతుంది అనమాట దాని నిర్వచనము. ఎలా సంధిని విభజించాలా ఇప్పటికి కూడా మాకు గుర్తున్నాయి ఆమె చెప్పినటువంటి.
0: అటువంటి గురువులను మనం జీవితాంతం గుర్తుపెట్టుకునే ఉంటాం.
3: గుర్తు పెట్టుకోవాలి. ఇంత వయసు ఆమె చనిపోయారు మా తెలుగు టీచరు, కానీ సిస్టర్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరి సెప్టెంబర్ 5వ తేదీ మేము విష్ చేస్తాం సిస్టర్స్ కి టీచర్స్ డే కి.

0: వాళ్ళు నేర్పించిన క్రమశిక్షణ చాలా బాగుండేది అనమాట. ఇప్పుడు కూడా మేము చాలా ఇప్పుడు కూడా కలుస్తుంటాం మేము, అనుకుంటూ ఉంటాం అనమాట మా సిస్టర్స్ అందరినీ. అలాగే మా హెడ్ మిస్టర్ ఉండే వాళ్ళ డోరా సిస్టర్ ని మేము టెన్త్ చదివేటప్పుడు ప్రతి సండే ప్రైవేట్ క్లాస్ లాగా పిలిపించుకుని మాకు కొబ్బరి పప్పు, అప్పుడు కొబ్బరి పప్పుల మెంట్లు ఉండేది, అంటే మీరు చిన్న ఏమో తెలియదు అప్పుడు కొబ్బరి పప్పుల మెంట్లను వచ్చేవి అనమాట. అవి ఇచ్చి మాకు సపరేట్ గా ఇంగ్లీష్ బోధించే వాళ్ళమా, ఇంగ్లీష్ క్లాస్ సపరేట్ గా పెట్టుకుని మేము ట్యూషన్స్ కూడా వెళ్లేవాళ్ళం కాదు అప్పుడు టెన్త్ క్లాస్ అయినా కూడా. వాళ్ళు స్కూల్లో చెప్పిందే అంత చక్కగా ఇంగ్లీష్ గ్రామర్ గానీ ఇంగ్లీష్ స్టోరీస్ కానీ చక్కగా చెప్పేవారు. వీళ్ళు ముగ్గురు మాకు స్కూల్లో చాలా మంచి ఇన్స్పిరేషన్ అనమాట.
1: చాలా మంచిదండి, అటువంటి వాళ్ళను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. వాళ్ళ గురించి మన పిల్లలకు చెప్తుంటే కూడా ఇంకా ఆనందంగా ఉంటుంది.
0: చెప్తుంటాం మేము మన పిల్లలకి, చెప్తాం కదా మేము స్కూల్లో ఇలా ఉన్నాము మా టీచర్స్ ఇలా చెప్పేవారు అని. మా అదే మా చేతివ్రాత చూసి చెప్తారు ఇంత చక్కగా ఉందంటే ఆమెదే అనమాట, ఆమె చలవనే మాకు. మేము విసిగించుకునే వాళ్ళం ఇంతగా చెప్తున్నారని ఇప్పుడు తెలుస్తుంది దాని విలువ.
1: ధన్యవాదాలు తెలియజేద్దాం మరి.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.
1: వేరే
0: వాళ్ళు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి.
2: నమస్తే అండి.
1: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు బసిరెడ్డి నందిని అండి.
1: నందిని,
2: నేను యోగవేమన యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను.
1: అవునా? ఎలా చదువుతున్నారు?
2: బాగా చదువుకుంటున్నాను.
1: మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన మీ టీచర్ ఎవరండి మరి?
2: నన్ను ఇన్స్పైర్ చేసిన మా గురువు గారు. నేను డిగ్రీలో ఉన్నప్పుడు కంప్యూటర్ సైన్స్ కి వస్తా అన్నాను, సత్యం సార్ అని. ఆయన నన్ను ప్రతిసారి తిట్టుంటే నేను అప్పుడు అర్థం చేసుకోలేకపోయినా, ఎందుకు నన్నే టార్గెట్ చేసి తిట్టారు ఇది అని. కానీ వన్స్ నేను సార్ ఎందుకు చెప్తున్నారు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుని ఆయన చెప్పిన పనులని నేను చేసుకుంటుంటే సార్ ఎందుకు ఆ రోజు తిట్టారు అని నేను ఇన్స్పైర్ అయ్యి నేను చాలా నేర్చుకున్నాను సార్ వర్డ్స్ నుంచి. తర్వాత క్లాస్ అందరిలో సార్ సబ్జెక్ట్ లో నేనే టాపర్ అయ్యాను. నేను ఎప్పుడు ఆయన సబ్జెక్ట్ లో లీస్ట్ లో దగ్గరగానే ఉన్నదాన్ని. అలాంటిది మా సార్ నన్ను ఇన్స్పైర్ చేసిన విధానం, ఆయన నన్ను మోటివేట్ చేసే ఇది నేను చాలా నేర్చుకున్నాను మా సార్ దగ్గర నుంచి. అండ్ ఇంకా ఎగ్జామ్స్ టైంలో ఎంత స్ట్రెస్ తీసుకున్నా స్ట్రెస్ తీసుకోకుండా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకొని నేను ఇప్పుడు ఎంబీఏకి వచ్చానంటే సార్ వల్లనే నేను ఇంత దూరం వచ్చానని నేను భావిస్తున్నాను. నేను ఈ అంశం ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, మనల్ని ఏ సార్ వాళ్ళు అయితే తిట్టారో వాళ్ళకి మనం బాగుపడాలని అనిపిస్తుంది కాబట్టి సార్ వాళ్ళు మనల్ని తిట్టినా కొట్టినా మన మంచి కోసమే అని ఇప్పుడు ఉండే స్టూడెంట్స్ అనుకుంటే ప్రతి ఒక్కరు టాపర్లు అవుతారు.
1: అవునండి, తల్లిదండ్రులు కానీ గురువు కానీ అందరూ మన మంచి కోసమే చెప్తారు. అడిచినా తిట్టినా కొట్టినా ఏం చేసినా అది మన మంచి కోసమే,
2: మంచి కోసమే.
1: దాన్ని మంచిగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి బాగా చదివితే మంచి ఉన్నత స్థితికి చేరుతాం,
2: ఉన్నత శిఖరాలని అధిరోహించగలం. లేకుండా ఉంటే మనం అలానే ఎలా ఉన్నామో అలానే అయిపోతే మళ్ళీ రిగ్రెట్ అయితే మనకి ఏం రాదు.
1: వాళ్ళ మీద కోపం పెంచుకొని మనల్ని మనం నాశనం చేసుకునే దానికన్నా వాళ్ళు ఎందుకు చెప్పారని ఆలోచించి మంచి మార్గంలో నడిస్తే మంచి పొజిషన్ లో ఉంటాం.
2: ఒక ఏజ్ వచ్చిన తర్వాత సార్ చెప్పినప్పుడు వినింటే బాగుండేదే అని రిగ్రెట్ అయినా కూడా తర్వాత ఏం యూజ్ ఉండదు. ఈ వేదిక ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మా గురువు గారికి ధన్యవాదాలు మేడం, నన్ను అంతగా ఇన్స్పైర్ చేసి నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నానంటే సారే దానికి కారణం.
1: ఓకేనండి, మరో శ్రోత పలకరిద్దామా మరి
2: మేడం?
1: మరో శ్రోతకు అవకాశం ఇద్దామా? మంచి విషయం తెలియజేశారు. ఇప్పుడు మీకు బ్రేక్ అండి, లంచ్ బ్రేక్.
2: లంచ్ బ్రేక్ ఇప్పుడు.
1: ఓకే, వింటూ ఉండండి. ఇలాగే మహిళా భారతి కార్యక్రమాలు మీ పక్కన విద్యార్థినులకు కూడా తెలియజేస్తూ ఉండండి, వినిపించండి వారందరికి కూడా. ఇంకా ఉత్తరాల రూపంలో కూడా మీ అభిప్రాయాలను తెలియజేయండి. మొదటిసారి వింటూ మాట్లాడుతున్నారా మీరు?
2: లేదండి, నేను 2 times మాట్లాడాను అభిప్రాయ వేదికలో.
1: అవునా? ఇలాగే మీరు ఫోన్ చేస్తుండండి, మీ అభిప్రాయాలు తెలియజేస్తుండండి. ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారాలన్నీ వింటూ ఉండండి. ఉత్తరాల ద్వారా ఇంకా వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా మీ అభిప్రాయాలు తెలియజేయండి.
2: ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి రేడియో కేంద్రానికి. ధన్యవాదాలు
1: ఫోన్ చేసినందుకు. మీకు ధన్యవాదాలు అండి. మరో శ్రోతను పలకరిద్దాం. హలో,
0: నమస్తే మేడం.

0: నమస్తే అండి.
1: లక్ష్మి మేడం, కడప నుంచి.
0: లక్ష్మి గారు ఏం చేస్తుంటారు?
1: నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నాను మేడం. ప్రజెంట్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా మేడం.
0: అవునా, ఆల్ ది బెస్ట్ అండి.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం. ఉపాధ్యాయులు శుభాకాంక్షలు మేడం.
0: మీకు కూడా
1: మన రేడియో స్టాఫ్ మెంబర్స్ అందరికి, కడప
0: ఆకాశవాణి ద్వారా అందరు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేద్దాము. మరి మిమ్మల్ని ప్రభావితం చేసిన ఉపాధ్యాయులు ఎవరో మరి?
1: స్కూల్లో మేడం, స్కూల్లో ప్లస్ కాలేజీలో ఉన్నాడు. స్కూల్లో చెప్తా ఫస్ట్. నేను మాది పురాణిల మేడం, పురాణిల దగ్గర పల్లె. నేను పురాణిలకు వచ్చి చదువుకోవాలి. అక్కడ వచ్చేసి సైన్స్ అండ్ ఇంగ్లీష్ టీచర్ మేడం, లూసీ టీచరు. ఆ మేడం ప్రజెంట్ కడపలోనే ఉంది, ఇంటా అంటారు అనుకుంటా మేబీ.
0: ఆ
1: మేడం అయితే బాగా ఇంగ్లీష్ సైన్స్ అంటే నేను నాకైతే అన్ని ఇస్తున్నాను మేడం, కాకపోతే ఇంగ్లీష్ లో ఒక్కటి వీక్ మేడం నేను. అలాంటి మేడం నా పైన ప్రత్యేకంగా కేర్ తీసుకొని వాళ్ళ ఇంటికి పిలుచుకొని మరి నాకు సపరేట్ క్లాసులు చెప్తే టెన్త్ లో మంచి అంటే ఇంగ్లీష్ లో అంటే అప్పుడు పాస్ కావడం అంటే కష్టం మేడం, 60 తెప్పించింది మేడం. అంటే ఎగ్జామ్స్ అప్పుడు కూడా ప్రత్యేకంగా నన్ను స్టాఫ్ మీద పిలిచి ఎగ్జామ్స్ అప్పుడు నువ్వు రాని అంటే స్పెషల్ గా బుక్స్ ఇచ్చి గ్రామర్ బుక్స్ అయింది మేడం. శ్రద్ధగా నా పైన వహించి అంటే అంత మంది స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం, మేడం గా నా పైన దృష్టి అనమాట. చదివే అమ్మాయి ఒక్క సబ్జెక్ట్ లో ఎందుకు అలా వెనకబడకూడదు కదా అని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నన్ను మంచి మార్గంలో నడిపించినందుకు మేడం కి ప్రత్యేక ధన్యవాదాలు మేడం. కడప ఆకాశవాణి నుంచి.
0: మరి వింటూ ఉంటారు మీ మేడం గారు?
1: ఖచ్చితంగా మేడం. మేడం కూడా రిటైర్డ్ అయ్యి ఇప్పుడు రిటైర్మెంట్ లో రిటైర్మెంట్ జీవితం గడుపుతా ఉన్నారు మేడం.
0: అవునా?
1: అవును మేడం.
0: మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మీరు మీ మేడంకు శుభాకాంక్షలు తెలియజేశారు కదా, మరి ఈ సందర్భంగా 5వ తేదీ ఉదయం 7:15 ఆకాశవాణి కడప కేంద్రం కాంత్రేకల్ కార్యక్రమంలో గురుదేవ భవాని ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తోంది. మరి తప్పకుండా వినండి, అలాగే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పి మీ బంధుమిత్రులకు అందరు చెప్పి వినిపించండి.
1: ఓకే ఓకే మేడం. నెక్స్ట్ వచ్చేసి మేడం ఇంటర్ లో కూడా ఇంటర్ గవర్నమెంట్ అన్ని గవర్నమెంట్ మేడం నేను చదివింది. అక్కడ ఒకసారి మాకు లెసన్ చెప్పి మధ్యలో క్వశ్చన్స్ అడిగేవాళ్ళు మేడం. అప్పట్లో ఆ టాపిక్ వెంటనే అప్పుడు ఒకసారి 2 నిమిషాలు నేను చెప్పలేకపోయినా చెప్పలేకపోయింటే నువ్వు ఏం చెప్పలేవు ఎందుకు, నువ్వు ఊరిక ఎందుకు అని అంటే కొద్దిగా కోపంతా వచ్చినా మేడం. స్టాఫ్ రూమ్ లో మేడం టీచర్స్ అందరి ముందు నేను అదే పట్టుదల పెట్టి నేను ఎంఎస్సి ఫిజిక్స్ మేడం క్యాంపస్ లో తెచ్చుకున్నాను ర్యాంక్ ఆ సార్ మీద ఇట్లా ఎందుకు అన్నాడు అని పట్టుదలతో.
0: ఓకేనండి.
1: మరి సార్ కనిపించినప్పుడు హ్యాపీగా క్యాంపస్ లోనే సార్ కనిపించినారు మేడం, హ్యాపీగా ఫీల్ అయినాడు చూసి.
0: అవునా?
1: అవును మేడం. కృష్ణ ప్రసాద్ సార్ మేడం, ఆ సార్ కూడా రిటైర్డ్ అయిపోయింటాడు మేడం.
0: మరి
1: 2005 మేడం, అంటే 8 5 ఇంటర్.
0: వారందరినీ మీ జీవితాంతం గుర్తుపెట్టుకుని వారికి కృతజ్ఞత భావంతో మెలుగుతూ ఉండాలి మరి.
1: ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, ధన్యవాదాలు ఫోన్ చేసినందుకు. మరి ఈ 5వ తేదీ గురు పూజోత్సవం సందర్భంగా అంటే ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఆకాశవాణి కడప కేంద్రం 7:15 కాంత్రేకల్లో గురుదేవ భవాని ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేస్తుంది. శ్రోతలందరూ తప్పకుండా వినగలరు. హలో హలో, నమస్తే అండి. మహిళా భారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం 2 గంటల వరకు వినవచ్చు. అంశం మరొకసారి, మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ మాస్టారు. ఈ అంశంపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. మా ఫోన్ నెంబర్లు 0856 ఇది ఎస్టీడీ కోడ్, 244119 మరో నెంబర్ 244197. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీ అభిప్రాయాలను తెలియజేయండి.

గురువు విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పిస్తారు. మరి ఆ విచక్షణే మనల్ని మించి మంచి వైపుకు నడిపిస్తుంది. ప్రతి ఒక్కరూ గురువును ఆదర్శంగా తీసుకుంటే

నిరంతరం నేర్చుకుంటూ మనకు మంచి విద్యను నేర్పిస్తూ ఉంటారు, మంచి విద్యావంతులను తయారు చేస్తుంటారు ఉపాధ్యాయులు. నూటికో కోటికో ఒకరు ఎప్పుడో ఒకడో ఎక్కడో పుడతారు అంటారు. మరి అటువంటి ఉపాధ్యాయులను నిరంతరం గుర్తు చేసుకుంటూ వారందరినీ ఆదర్శంగా తీసుకుంటూ గురువులను గౌరవిద్దాం. మనం చేసే తప్పులే మనకు బోధిస్తాయి, కానీ తప్పులు చేయకుండా మనల్ని సన్మార్గంలో నడిపించేది ఎవరంటే గురువే. ఎన్ని తప్పులు చేసినా కూడా మనల్ని దండిస్తూ మంచి మార్గంలో నడిచేలా ప్రయత్నిస్తూ ఉంటారు గురువులు. మంచి పనులకు పునాది క్రమశిక్షణ, అది ఎవరి ద్వారా వస్తుందంటే ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది. మనం చేసే తప్పులే మనకు బోధిస్తాయి, అటువంటి వాటిని అన్నింటినీ మంచి మార్గంలో నడిచేలా చేసే విధంగా చేసే వ్యక్తి గురువు. బడి బాధ్యత భవిష్యత్తును పరిచయం చేస్తే గురువులు మనకు మంచి మార్గాన్ని పరిచయం చేస్తారు. శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించేవారు మన గురువులు. ఏదీ ఆశించకుండా తాము నేర్చుకున్నది నేర్పిస్తూ మంచి దారిలో నడిపించే వ్యక్తి గురువు. అందుకే ప్రతి ఉపాధ్యాయుని గౌరవిద్దాం. మహిళా భారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదిక ప్రసారమవుతుంది. మేమిచ్చిన అంశం మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ మాస్టారు. ఈ అంశంపై మహిళా శ్రోతలు ఫోన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. ఈ కార్యక్రమం 2 గంటల వరకు ప్రసారమవుతుంది.

0: హలో హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే అండి. నా
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు సమీర. నేను యోగి వేమన యూనివర్సిటీలో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ చదువుతున్నాను.
0: అవునా, చెప్పండి. మిమ్మల్ని ప్రభావితం చేసిన మీ గురువు? కేవలం 2 నిమిషాలు మాత్రమే ఉంది.
1: ఓకే అండి. మా డిగ్రీలో ఒక సార్ ఉన్నారు. ఆయన మాకు ఎప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ మనకి ఎంత ముఖ్యమో, మనకి ఫ్యూచర్ లో ఎంత ఇంపార్టెన్సో చెప్తా ఉండేవారు డిగ్రీలో ఉన్నప్పుడు. కానీ అప్పుడు మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు. కంప్యూటర్ నాలెడ్జ్ గురించి అవంతా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఎంబీఏకి వచ్చినాక మాకు దాని వాల్యూ, ఇంపార్టెన్స్ తెలిసింది. ఎందుకంటే మేము పీడిఎఫ్ చేసుకోవాలన్నా, మా ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్స్ చేసుకోవాలన్నా, పీపీటీ యూస్ చేయాలి, ఇంకా కంప్యూటర్ స్కిల్స్ నాలెడ్జ్ మాకు ఫ్యూచర్ లో కూడా ఉద్యోగానికి అవి యూజ్ఫుల్ అవుతాయి. ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అరే అప్పుడు మనం సార్ చెప్పింది విని అప్పుడు నేర్చుకుని ఉంటే ఇప్పుడు కొంచెం బెటర్ ఉండేది కదా, మనకు మనం ఏదన్నా ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసే వాళ్ళం కదా, మన ఎంబీఏ లో అయినా ఫ్యూచర్ లో అయినా అనేది. సార్ చెప్పిన మాట విలువ, సార్ చెప్పిన మాటల విలువ విలువ అప్పుడు అర్థం అయ్యేది కాదు. ముందుగానే మాకు ఫ్యూచర్ గురించి చెప్పేవారు, ఫ్యూచర్ లో మనకి ఎంత ముఖ్యమో నాలెడ్జ్, టెక్నాలజీ నాలెడ్జ్ ఎంత యూజ్ అవుతుందో మన ఫ్యూచర్ లో అనేసి. ఆయన మాకు ఇచ్చిన కంప్యూటర్ నాలెడ్జ్ గురించి గైడెన్స్ ఇప్పటికీ మాకు ఉపయోగపడుతుంది. అందుకే మా సార్ మా జీవితంలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ అని నేను భావిస్తున్నాను.
0: ఓకేనండి, ఇలాగే ఆదర్శంగా తీసుకోండి. ఉన్నప్పుడు విలువ తెలీదు, వారు దూరమైనప్పుడు వాళ్ళ విలువ తెలుస్తుంది, అలాగే వాళ్ళు చెప్పినప్పుడు విలువ తెలీదు, తర్వాత అనుభవంలోకి వస్తే ఆ విలువ

0: ఏదో తెలుస్తుంది. అందుకే గురువులు చెప్పేది ఎందుకైనా మంచిదని వింటూ ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలండి. ఆల్ ది బెస్ట్ అండి.
1: థ్యాంక్ యూ అండి.
0: ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే దానికి ఆధారమైన దారం గురువు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, ఆ జన్మను జీవించే కళ నేర్పేది మాత్రం గురువే. మరి అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రసారంలో మహిళా భారతి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం.

చిత్రసీమలో ముందుగా మీరు విన్న ఆ పాట ముద్దమందారం చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జిత్ మోహన్ మిత్ర బృందం పాడిన గీతం. సంగీతం రమేష్ నాయుడు. తర్వాత వినండి పక్కింటి అమ్మాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం. సాహిత్యం ఆరుద్ర, సంగీతం చక్రవర్తి.

0: తర్వాత మౌన గీతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.
1: Hello.
2: Hi.
1: Good morning.
2: Good morning.
1: How do you do?
2: Fine, thank you.
1: How about joining me?
2: Okay, with pleasure.
1: Oh, that's good.

తర్వాత శ్రీవారి ముచ్చట్లు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన గీతం. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

లు నటరాజు ఆశీసుకై హారతివ్వగా స్వరముల స్వరమై పదముల పదమై పదమే స్వరమై స్వరమే వరమై దేవతమై అగు పెంచగా.

తర్వాత ఎర్ర గులాబీలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరు గీతం, క్షమించాలి వీటూరు గీతం, సంగీతం ఇళయరాజా.

ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:17 కాంతరేకల కార్యక్రమంలో గురుదేవోభవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు తప్పకుండా వినగలరు. చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత పూలపల్లకి చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం ఇళయరాజా.

చిత్రసీమ సినీగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 55 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై సాయంకాలం 5 గంటలకు చిత్రగీతాలతో సాయంకాలం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ మరియు 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై ఈనాటి సాయంత్ర ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ నమస్కారం. నిలయంలో సమయం 5 గంటలు. ఈనాటి సాయంత్ర ప్రసారంలో ముందుగా వినండి చిత్రసీమ సినీ గీతాలు.

చిత్రసీమలో ముందుగా విన్న పాట మహర్షి చిత్రం కోసం రాహుల్ సిప్లిగుంజి పాడిన శ్రీమణి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. తర్వాత వినండి పుష్ప చిత్రం కోసం మౌనికా యాదవ్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవి శ్రీప్రసాద్.

యువవాణి యువతి యువకుల కార్యక్రమం సమయం 5:16 కావస్తుంది. ఈనాటి యువరంజని కార్యక్రమంలో

విద్యను నేర్పి, విజ్ఞానం వివేకం నింపి, నాగరికత నేర్పించి, మన జీవితానికి అర్థం తెలిపి, మనకు విలువలను పెంచి, మన జీవితంలో మానవతత్వపు వెలుగులు నింపేవారే గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువు బ్రహ్మలాగా విద్యను సృష్టిస్తాడు, విష్ణువులాగా జ్ఞానాన్ని కాపాడుతాడు, శివుడిలాగా మనలోని అజ్ఞానాన్ని, చీకటిని నశింపచేస్తాడు. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. అటువంటి స్వస్థమైన గురువుకు నమస్కారాలు అని అర్థం. ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఉపాధ్యాయ దినోత్సవాన్ని యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. భారతదేశపు 2వ రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త, తత్వవేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. విద్యార్థులను క్రమశిక్షణతో పెంచి వారిని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేసే కృషిని గౌరవించడానికి ఈరోజు కేటాయించబడింది. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలియజేయడమే ముఖ్య ఉద్దేశం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు 1888 సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణిలో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ప్రాథమిక విద్యను తిరుత్తణి, తిరుపతిలలో పూర్తి చేసి మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుండి తత్వశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందారు. మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీ, మైసూర్ విశ్వవిద్యాలయం మరియు కలకత్తా విశ్వవిద్యాలయాలలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు.

ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కూడా ప్రొఫెసర్గా పనిచేసి భారతదేశ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా సేవలందించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రష్యా దేశానికి భారత రాయబారిగా పనిచేశారు. 1952లో భారతదేశపు మొదటి ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. 1962 నుండి 1967 వరకు భారతదేశపు రెండవ రాష్ట్రపతిగా దేశానికి అత్యున్నత సేవలు అందించారు. దేశానికి ఆయన చేసిన సేవలకు గాను 1954లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది. ఉపాధ్యాయ వృత్తిపై ఆయనకున్న గౌరవార్థం ఆయన పుట్టినరోజునైన సెప్టెంబర్ 5ను దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం.

స్వరపదయోగజ సమగతిలో ముఖరిత మానస మునివరులు భువిలో వెలసిన సురవరులు సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిపని సరిప

రాధాకృష్ణన్ గారు తన విద్యాభ్యాస జీవితంలో ఉపకార వేతనాలు పొందాడు. హైస్కూల్ విద్య కోసం అతను వేలూరులోని ఊరిస్ కాలేజీలో చేరాడు. ఎఫ్ఏ తరగతి ఉత్తీర్ణుడైన తర్వాత 16 సంవత్సరాల వయస్సులో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో చేరాడు. అతను 1907లో అక్కడ నుండి పట్టభద్రుడయ్యాడు. తర్వాత అదే కళాశాలల నుండి తన మాస్టర్స్

డిగ్రీ కూడా పూర్తి చేశాడు. రాధాకృష్ణన్ గారు తత్వశాస్త్రాన్ని ఏరికోరి ఎంపిక చేసుకోకుండా యాదృచ్ఛికంగా అభ్యసించాడు. ఆయన గణిత శాస్త్రం చదవాలని అనుకున్నాడు. ఆర్థిక స్తోమత అంతగా లేదని, విద్యార్థి కావడంతో అదే కళాశాలలో పట్టభద్రుడైన బంధువు రాధాకృష్ణన్కు తన తత్వశాస్త్ర పాఠ్యపుస్తకాలను అందించడంతో అదే ఆయన తత్వశాస్త్రాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణమైంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ ది ఎథిక్స్ ఆఫ్ ది వేదాంత అండ్ ఇట్స్ మెటఫిజికల్ ఫ్రిసర్ఫోజియేషన్స్ అనే అంశంపై తన బ్యాచులర్ డిగ్రీ థీసిస్ రాశాడు. ఇది వేదాంత వ్యవస్థలలో నైతికతను చోటు లేదనే ఆరోపణలకు సమాధానంగా ఉద్దేశించబడింది. అతనికి బోధించే ఇద్దరు ప్రొఫెసర్లు రేవ్ విలియం మెస్టన్ డాక్టర్ అలెఫ్సర్ జార్జ్ హగ్లు రాధాకృష్ణన్ చేసిన ప్రవచనాన్ని మెచ్చుకున్నారు. రాధాకృష్ణన్ గారు థీసిస్ కేవలం 20 సంవత్సరాల వయసులో ప్రచురించబడింది. రాధాకృష్ణన్ గారు భారతీయ సంస్కృతికి సంబంధించిన హగ్తో పాటు ఇతర క్రైస్తవ ఉపాధ్యాయుల విమర్శనలు విశ్వాసానికి భంగం కలిగించడంతో ఆశ్రయించిన సాంప్రదాయ ఆధారాలను కలిగించి అని తెలిపాడు.

గొప్ప విజయాలు సాధించడానికి పట్టుదల ఎంత అవసరమో, లక్ష్యాన్ని చేరుకునే మార్గం నుంచి పక్కదారి పట్టకుండా చూసే గురువు కూడా అంతే అవసరం. వాస్తవానికి తల్లిదండ్రుల కంటే గురువులు మరింత పూజనీయులు. ఎందుకంటే అమ్మా నాన్న మనకు జన్మనిస్తే ఉపాధ్యాయుడు ఆ జన్మకు సార్థకత చేకూరుస్తారు. మన టీచర్ మన పట్ల చాలా కఠినంగా ఉన్నట్లనిపిస్తే ఎంత సామాన్యంగా ఉంటారో తెలుస్తుంది.

ఉపాధ్యాయ దినోత్సవం వెనుక ఉన్న కోరికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1962లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశపు 2వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన రాష్ట్రపతి అయిన తర్వాత సెప్టెంబర్ 5న రాబోయే ఆయన పుట్టినరోజును ఎంతో ఘనంగా ఒక పెద్ద పండుగలా జరపాలని ఆయన విద్యార్థులు, స్నేహితులు మరియు అభిమానులు భావించారు. అందుకోసం వారు రాధాకృష్ణన్ గారి దగ్గరకు వెళ్ళి ఆయన జన్మదిన వేడుకలను అధికారికంగా జరుపుకోవడానికి అనుమతించారు. రాధాకృష్ణన్ గారి కోరిక మేరకు తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించింది. ఆయన 1962లో భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన శిష్యులు, మిత్రులు ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఘనంగా వేడుకగా జరపాలని కోరారు. దానికి సమాధానంగా రాధాకృష్ణన్ గారు తన తిరుగు కోరికను ఈ విధంగా వ్యక్తం చేశారు. అది ఎలాగంటే, నా పుట్టినరోజును ప్రత్యేకంగా జరపడానికి బదులు ఆ రోజును దేశంలోని ఉపాధ్యాయుల దినోత్సవంగా జరిపితే నేను ఎంతగానో గర్విస్తాను, అది నాకు దక్కే గొప్ప గౌరవం అని వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయ దినోత్సవం ప్రాముఖ్యత తెలుసుకున్న సందర్భంగా ఇప్పుడు ఒక కథ విందాం. ఒక పాఠశాలలోని గణిత ఉపాధ్యాయుడు పరీక్ష పత్రాలను దిద్ది విద్యార్థులకు పంచుతున్నాడు. రవి అనే అబ్బాయికి ఉపాధ్యాయుడు పొరపాటున 10 మార్కులకు గాను 9 మార్కులు వేయాల్సి పోయింది. 10 మార్కులు వేశాడు. రవి తన పేపర్ చూసుకున్నాడు. టోటల్ మార్కులు లెక్క పెట్టాడు. ఉపాధ్యాయుడు ఎక్కడో చిన్న తప్పు చేసి తనకు ఎక్కువ మార్కులు వేశాడని రవి గుర్తించాడు. వెంటనే రవి తన ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళాడు. సార్, మీరు నా పేపర్లో ఒక అంకె తప్పుగా కూడి నాకు 10 మార్కులు వేశారు. నిజానికి నాకు 9 మార్కులే రావాలి అని నిజం చెప్పాడు. ఉపాధ్యాయుడు సంతోషంతో రవిని అభినందించాడు. తరగతి అంతటి ముందు రవి నిజాయితీని మెచ్చుకున్నారు. మార్కులు ముఖ్యం కాదు, నిజాయితీ అంతకంటే గొప్పదని చెప్పి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి. నిజాయితీ మనకు శాశ్వత గౌరవాన్ని తెచ్చిపెడుతుందని.

0: ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఇప్పుడు విద్యా ఉద్యోగ సమాచారం తెలుసుకుందాం. వైఎస్ఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలలో 5వ విడత అడ్మిషన్లు ప్రారంభం అవుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఐటీఐలలో మిగిలి ఉన్న సీట్లకై దరఖాస్తుల స్వీకరణ గడువు 7వ తేదీ సెప్టెంబర్ 2026 మధ్యాహ్నం 1 గంట వరకు కలదు. స్థానిక కడపలోని ప్రభుత్వ ఐటీఐ మైనారిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి మోటార్ మెకానికల్ వెహికల్ కంప్యూటర్ వెల్డర్ మరియు ఫిట్టర్ ట్రేడ్లలో మిగిలి ఉన్న సీట్లకు ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణకు గడువు 2026 సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలోపు ఆన్లైన్ ద్వారా https://itiadmissions.ap.gov.in రిజిస్టర్ చేసుకుని తప్పక వెరిఫై చేసుకోవాలను. శిక్షణా కాలం పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా వివిధ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశం కల్పించబడను. అభ్యర్థులు 10వ తరగతి పాస్ లేదా ఫెయిల్, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్, ఆపై విద్యా అర్హత కలిగిన వారు ఐటీఐలలో చేరుటకు అర్హులు.

అభ్యర్థులు తాము చేరదలుచుకున్న ఐటీఐలను సంప్రదించి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకొని వెరిఫై చేయించుకోగలరు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ సమయమున 10వ తరగతి మార్కుల జాబితాలో కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ ఫోటో, మెయిల్ ఐడి, ఫోన్ నంబర్ తీసుకొని తమ దగ్గరలోని ఐటీఐలను సంప్రదించగలరు. ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ మరియు వెరిఫై చేయించుకున్న అభ్యర్థులు 7వ తేదీ మధ్యాహ్నం 1 గంటలకు తాము చేరదలుచుకున్న ఐటీఐల వద్ద అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకొని అడ్మిషన్ కౌన్సిలింగ్కై హాజరు కావాలను. వివరాలకు 99 49 08 56 88, మరొక నంబర్ 96 42 63 74 55, మరియు 73 30 96 51 83 సంప్రదించగలరు. ఈ అవకాశమునకు అర్హత ఆసక్తి కలగ అభ్యర్థులు ఉపయోగించుకోవాలని జిల్లా కన్వీనర్ ప్రిన్సిపల్ తెలియజేస్తున్నారు.

ఒకరోజు ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులకు ఒక పెన్సిల్ ఇచ్చి పాఠం చెప్పడం ప్రారంభించారు. విద్యార్థులకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే ఉపాధ్యాయుడు పెన్సిల్ ఇచ్చాడని. అవి దేనికంటే, ఒకటి, నీవు చేసే ప్రతి పనిలో ఒక గొప్ప శక్తి ఉంది, కానీ నిన్ను నడిపించే ఒక శక్తి ఉన్నాడని మర్చిపోకు. రెండవది, పెన్సిల్ సరిగ్గా రాయడానికి అప్పుడప్పుడు దాన్ని చెక్కాల్సి వస్తుంది. అలాగే జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు నిన్ను మరింత బలవంతుడిగా మారుస్తాయి అని చెప్పాడు. రాసేటప్పుడు తప్పు జరిగితే ఎరేజర్తో సరిదిద్దుకోవచ్చు. తప్పు చేయడం సహజం, దాన్ని సరిదిద్దుకోవడం ముఖ్యం. పైకి కనిపించే రంగు కంటే లోపల ఉన్న గ్రాఫైట్ ముఖ్యం. అలాగే మనిషి బాహ్య రూపం కంటే అంతర్గత మంచి గుణం ముఖ్యం. జీవితంలో నీవు చేసే ప్రతి పని సమాజంపై ఒక ముద్ర వేస్తుంది. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి అని ఉపాధ్యాయుడు పిల్లలందరికీ చెప్పాడు. దీన్ని బట్టి మనకు అర్థమైందేంటంటే, జీవితంలో వచ్చే కష్టాలను చూసి భయపడకూడదు. అవన్నీ మనల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి వస్తాయి. ఒక దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులని, సమాజంలో అత్యుత్తమ మేధావులే ఉపాధ్యాయులుగా ఉండాలని ఆయన బలంగా నమ్మేవారు. తన వ్యక్తిగత గుర్తింపు కంటే ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తేవడమే ఆయన ఆశయం. ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత సరైన మార్గదర్శనం చేస్తూ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్ది గొప్ప బాధ్యత ఉపాధ్యాయులది. అజ్ఞానమనే చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగును పంచుతున్న గురువుల సేవలను ఎప్పటికీ మర్చిపోలేము.

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆశయాలకు అనుగుణంగా ఉపాధ్యాయ వృత్తికి గౌరవం తెస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న ప్రతి గురువుకు కృతజ్ఞతలు తెలియజేస్తుంది మీ శ్రీలక్ష్మి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని భారతీయ సంస్కృతిని పాటిస్తూ మనకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఎప్పుడూ గౌరవించుకోవడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి.

0: యువవాణి యువతి యువకుల కార్యక్రమం సమాప్తం.
1: ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ముందుగా ఈ ప్రసారంలో 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ ఎం గురువయ్య బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 కిసాన్ వాణి. వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మరియు లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నల తరపి ఉద్యాన కళాశాల సహాయ అధ్యాపకులు డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు.

ఈ ప్రసారంలో 7:45 మహిళల ఆసియా కప్ T20లో భాగంగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో జరగబో మహిళల T20 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ క్రికెట్ వ్యాఖ్యానం 7:45 నుండి 8:30 వరకు, 9:15 నుండి

ఇక రేపటి ప్రసార విశేషాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో మధురాష్టకం, తర్వాత నాట్యకలం ప్రసారమవుతాయి. 6:30 సూక్తిరత్నావళి, వ్యాఖ్యాత శ్రీ పి అబ్దుల్ ఖాదర్. 6:35 పొల్ల కబుర్లు ప్రసారమవుతాయి. 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, భాగవత కథాసుధ 10వ స్కందం పూర్వ అధ్యాయం 7వ భాగం ప్రసారమవుతుంది, వ్యాఖ్యాత శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు. తర్వాత గాంధీ మార్గం కూడా వినవచ్చు. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రమంజరి, 9:00 హెలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

0: రేపు ఉదయం 10 గంటలకు నషా ముక్త్ అభియాన్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త ఎన్ మణిగారు. 10:27 వాట్సాప్ మనోరంజని, 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:05 తిరిగి 2:30 శ్రీ డి రవిశంకర్ బృందం వారిచే నాదస్వర వాయిద్యం ప్రసారమవుతుంది. 12:40 ఏకచిత్ర గానం శీర్షికన గోపాల గోపాల చిత్రం నుండి పాటలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేదాల కథలు ధారావాహిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీమతి సృజనకుమారి భూమిరెడ్డి. తర్వాత వంట వార్పు కూడా వినవచ్చు. రేపు మధ్యాహ్నం 2:15 సాయంత్రం 5:00 చిత్రసీమ సినీ గీతాలు. 5:15 యువవాణి యువజనుల కార్యక్రమంలో క్రీడావాణి ప్రసారమవుతుంది. 6:30 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎం లక్ష్మీదేవి పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. రేపు సాయంత్రం 7:15 పంటసీమలు కార్యక్రమంలో ఖరీఫ్ నూనె గింజల సాగులో సమగ్ర ఎరువుల యాజమాన్యం ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ శివజ్యోతి గారి ప్రసంగం వినవచ్చు. ఇవి ఈ పూట రేపు ప్రసారం కాబోతున్న కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.
1: Good evening. This is Akashvani, the news read by Saira Mujtaba. India and Belgium today reaffirmed their commitment to deepening trade, investment and economic cooperation. Prime Minister Narendra Modi and his Belgium counterpart Bart De Wever welcomed the growing diversification of sectors in bilateral trade in the India-Belgium joint statement released after the talks between the two leaders in New Delhi. India and Belgium have set an ambitious goal of doubling bilateral trade over the next 5 years. The two sides identified significant potential for cooperation in pharmaceuticals, life sciences, semiconductors, defense manufacturing, critical minerals, renewable energy, ports, logistics, space and advanced technologies. Both leaders also welcomed the successful conclusion of negotiations on the India-EU Free Trade Agreement and called for its timely implementation. On defense and security, Belgium conveyed solidarity with India in the fight against terrorism and condemned the terror attack in Pahalgam. Both sides agreed to strengthen cooperation against terrorism and explore the establishment of a joint working group on counter-terrorism. India and Belgium today exchanged several agreements, including letter of intent on defense cooperation and MOUs in the fields of renewable energy for tackling transnational crimes, including cybercrime and diplomatic training. In his press statement, Prime Minister Modi emphasized that India's economy has maintained its momentum even

0: Less premium, more bonus, most suitable for your loved ones. RPLI, nothing better than this.
1: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. వివరాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఎల్నినోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను రాష్ట సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. ఎల్నినోకు సంబంధించి ప్రతి నెలా క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. అలాగే

0: గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని పేర్కొన్నారు. తాగునీరు అందించడం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం వంటివి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.
1: రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతుకు అవసరమైన ఏ విషయానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక రూపంలో రైతును ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుందటానికి రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029 ముసాయిదాకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
0: ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో తాగునీటికి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్డీపీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. అదేవిధంగా పులుల మరణాలపై అధ్యయనానికి అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే బియ్యం తక్కువ ధరలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఖచ్చితంగా వినియోగదారులకి పామ్ ఆయిల్ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం, మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి. రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ రైతు బజార్ ద్వారా, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం ఈ రోజున సరఫరా చేయగలరు. కందిపప్పు పైన కూడా మేము ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు వినియోగదారులకి ధరల పైన ఒక భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని
0: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలు 2025-26ను ప్రదానం చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. డిజిటల్ ఎజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటక రంగ పునర్నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. క్లాసిఫైడ్ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందజేయనున్నట్టు తెలియజేశారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18న తుది గడువుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2027 సెప్టెంబర్ నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. గత 2 ఏళ్లలో అక్షరాస్యత రేటు 72.6% నుంచి 82.1% పెరగడం, జాతీయ సగటు 80.9% అధిగమించడం రాష్ట విద్యారంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్దం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలపై మార్గదర్శకాల సవరణకు రాష్టస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

0: పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో కూడిన రాష్ట్రస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీం అన్సారియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అక్టోబర్ 11 నుంచి 20 విజయదశమి వరకు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. అక్టోబర్ 16 మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారం, అక్టోబర్ 20 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని చెప్పారు. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్ట్రేషన్ రుసుముల్లో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని కొందుల దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫారూక్, నంద్యాల జిల్లా శాసనసభ్యులు ఈ రోజు అమరావతిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలపై రామానాయుడుతో ఈ సందర్భంగా వారు చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందజేస్తామని మంత్రి నానెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. भारत बेल्जियम देशयोः व्यापारो द्विगुणी भविष्यति. प्रधानमन्त्रिणा मोदिना बेल्जियम मन्त्रिणा बार्ट डी वेबर इत्यनेन सह नवदेहल्यां विहिता शिखर वार्ता. रक्षाक्षेत्रे नवीकरणीय ऊर्जायां च हस्ताक्षरंगताः प्रमुखाः सन्धयः. रक्षामन्त्रिणा राजनाथसिंहेन बेल्जियम मन्त्रिणा थियो फ्रेड्कन इत्यनेन सह क्षमता निर्माणाय कृता मन्त्रणा. न्यूयॉर्क नगरे समायोजितायां गोष्ठ्यां वित्तमन्त्रिणा निर्मला सीतारामन इत्यनया भारतस्य आर्थिक सामर्थ्यं प्रदर्शितम्. तया कृत्रिम प्रज्ञा क्षेत्रे सूचना संग्रह केन्द्रेषु च भारते विद्यमानानां संभावनानां विवरणं प्रस्तुतम्. अपि च किदाम्बी श्रीकान्तः चीन मास्टर्स बैडमिंटन स्पर्धाया अन्तिमाष्ट चक्रम प्राविशत्. अथ वार्ताः विशदीकृत्य. भारत बेल्जियम देशाभ्याम् अद्य रक्षा सहयोग विषयकेण आशयपत्रेण साकं नवीकरणीय ऊर्जा, अन्ताराष्ट्रिय अपराध दमनम्, రాజనైక ప్రశ్న.

0: శిక్షణం చేత్యాదిషు క్షేత్రేషు సహమతి పత్రాణి హస్తాక్షరితాని. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య అపరాహణే నవదిల్ల్యాం బెల్జియం దేశస్య ప్రధానమంత్రిణా బార్ట్ డి వెబర్ ఇత్యమునా సహ ద్వైపాక్షికీం మంత్రణాం అకరోత్. ఉభౌ నేతారౌ ద్వైపాక్షిక సంబంధానాం సమగ్ర పక్షైః సహ పరస్పర హిత సంబంధానాం క్షేత్రీయ వైశ్విక విషయానాం విశదతయా సమీక్షాం విహితవంతౌ. స్వకీయే వక్తవ్యే ప్రధానమంత్రి మోదీ ప్రావోచత్ యత్ సంపూర్ణం విశ్వం మహతః విప్లవస్య సంఘర్ష స్థితేశ్చ కాలఖండేన గచ్చదస్తి. ఖాద్య ఇంధన ఆపూర్తి శృంఖలాదిషు సర్వేషు క్షేత్రేషు అనిశ్చితతాయాః ప్రభావో దృశ్యతే. కింతు ఏతాదృశే కాఠిన్యమయే వాతావరణే అపి భారతస్య అర్థవ్యవస్థా స్వకీయాం గతిశీలతాం రక్షయతి. విగత త్రైమాసికే భారతేన 7.8% ఆర్థిక వృద్ధిః సమంకితా. సహ న్యాగాదీత్ యత్ భారతస్య వికాస యాత్రా అద్య విశ్వస్య కృతే విశ్వాసస్య నూతనావసరణాం చ స్రోతభూతో విద్యతే.
1: హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే. ఫ్రెండ్, రక్షా ఔర్ సురక్షా సహయోగ్ హమారే సంబంధో కా ఏక్ ప్రముఖ స్తంభ హై. ఆజ్ హమ్నే దోనో దేశో కే బీచ్ మిలిటరీ ఎక్స్చేంజ్ ఔర్ ట్రేనింగ్ సహయోగ్ బఢానే పర్ సహమతి బనాయి హై. హమారీ సర్కారో ఔర్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కే బీచ్ హుయే అగ్రిమెంట్ సే డిఫెన్స్ కో డెవలప్ ఔర్ కో ప్రొడక్షన్ కే నయే అవసర్ ఖులేంగే.
0: సెమీకండక్టర్ క్షేత్రే బెల్జియం దేశస్య విశేషజ్ఞత అథ చ భారతస్య విపుల విస్తారః పరస్పరం పూరకౌ స్తః. అస్మిన్ సందర్భే బెల్జియం దేశస్య ఐమెక్ సంస్థానం భారతస్య సెమీకండక్టర్ పరివేశేన సహ సంయోజయితుం కార్యం కరిష్యతి. అపరత్ర బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెబర్ భారతం విశ్వస్య బృహత్తమ లోకతాంత్రిక దేశత్వేన తీవ్రతమ ప్రవర్ధమాన అర్థవ్యవస్థా రూపేణ చ శ్లాఘమానః ప్రముఖ వైశ్విక మహాశక్తిత్వేన చ అభిహితవాన్. ఇతః ప్రాగ్ అద్యైవ రక్షామంత్రీ రాజనాథ్ సింహః స్వ సమకక్షేన బెల్జియం రక్షామంత్రిణా థియో ఫ్రెడ్కిన్ ఇత్యమునా సహ శిష్టమండల స్తరీయ వార్తాం అకరోత్. విత్తమంత్రి నిర్మలా సీతారామణః న్యూయార్క్ నగరే వైశ్వికానాం ఉద్యోగపతీనాం గోష్ఠ్యాం భారతస్య ఆర్థిక సామర్థ్యం ప్రదర్శితవతి. సా అవోచత్ యత్ ప్రథమే త్రైమాసే 7.8% వికాసేన భారతమద్య అపి విశ్వస్య ద్రుతతమ వర్ధమానా అర్థవ్యవస్థా అస్తి. ప్రధానమంత్రిణః మోదినః మార్గదర్శనే కృతాః ఆర్థిక పరిష్కారాః వ్యాపార సుగమతాం వర్ధితవంతః. విత్తమంత్రిణా వైశ్విక అనిశ్చితతాసు అపి భారతస్య విత్తీయ అనుశాసనస్య ప్రతిబద్ధత దృఢీకృతా. వారాణసీ సంసదీయ క్షేత్రే వర్ధమాన జలౌఘం విలోక్య ప్రధానమంత్రి మోదీ మండలాధికారిణం దూరభాషేన ఆహూయ సకలాం స్థితిం ప్రపృచ్ఛ. తేన ఆపద్ ఉద్ధార కార్యాణి త్వరితుం ఆదేశో నిర్గతః. అన్యత్ర ఉత్తరప్రదేశ ముఖ్యమంత్రిణా యోగినా ఫరూఖాబాద్ మండలే ఆప్లవ విభీషికాం సమీక్షితుం ఆకాశీయ యాత్రా విహితా. పీడిత జనేభ్యః చ భోజన వైద్యకీయ సహాయతా ప్రదానాయ నిర్దేశో దత్తః. కేంద్రీయ గృహ సచివః గోవింద మోహనః అద్య హిమాలయీయ రాజ్యానాం అధికారిభిః సహ ఉచ్చస్తరీయ సమీక్షోపవేశనం కృతవాన్. తేన హిమ సరోవరాణాం విస్ఫోటేన సంభావ్యమాన జలప్లావనస్య హిమస్ఖలనస్య చ విపద్ సమ్ముఖీకరణాయ సతత సతర్కతా పాలనాయ నిర్దేశో దత్తః. సచివేన సంసూచితం యత్ ఆపద్ ప్రబంధన దళైః సంకటగ్రస్త క్షేత్రేషు చతుర్వింశతి హోరాః తీవ్ర దృష్టిః స్థాపనీయా. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాషీయ తంత్రాన్ని

0: అంశే అపి సముపలబ్ధో భవిష్యతి. భారతస్య సర్వోచ్చ న్యాయాలయః శ్వః నవదెహల్యాం బ్రిక్స్ ముఖ్య న్యాయాధీశ మంచస్య ఆయోజనం విధాస్యతి. అస్మిన్ సమ్మేళనే బ్రిక్స్ దేశానాం తథా సహయోగీ రాష్ట్రాణాం ముఖ్య న్యాయాధీశాః సహభాగినో భవిష్యంతి. భారతస్య ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతః ఉద్ఘాటన దివసె రూస్, చీన్, ఇజిప్ట్, ఇండోనేషియా దేశానాం న్యాయక నేతృభిః సహ ద్విపక్షీయ వార్తాం కరిష్యతి. అస్యాః గోష్ఠ్యాః ముఖ్యముద్దేశ్యం న్యాయ వితరణే ప్రౌద్యోగికీ ఉపయోగం తథా అంతరాష్ట్రీయ వివాద నివారణం ప్రతి సహకార్యం వర్ధయితుం అస్తి. పాటలీపుత్రే గంగానద్యాః జలౌఘః విపద్ సూచక రేఖాం అతిచక్రామ. అనేన రాజ్యస్య నూతనేషు భాగేషు ఆప్లావ సంకటః ఆపతితః. దేశస్య విభిన్నేషు రాజ్యేషు ఋతు విజ్ఞానేన వృష్టిపరా సంచేతనా ప్రఖ్యాపితా. పూర్వ మధ్యప్రదేశే శ్వః అతివృష్టేః సంభావనాం అధికృత్య ఆరెంజ్ ఎలర్ట్ ఇతి సంచేతనా చ నిర్గతా. సహైవ తావత్ బిహార్, ఉత్తరాఖండ్ సమేత్య సప్త రాజ్యేషు మేఘగర్జనైః వజ్రపాతైః చ సహ అతివృష్టిః భవిష్యతీతి పూర్వానుమానం ప్రకటితం. కేంద్రీయ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవః ప్రతిపాదితవాన్ యత్ భారతీయ రైల్వే విభాగేన వహన క్షమతా వృద్ధ్యై సంకేతన ప్రణాళ్యాః ఉన్నయనాయ అథ చ స్వయంచాలిత ద్వార సౌవిధ్యయుక్తానాం ఉపనగరీయ రైలయానానాం ప్రచాలనార్థం సువ్యవస్థితం కార్యం విధీయతే. సహ అవోచత్ యత్ ముంబైనగరే సంప్రతి 18,000 కోటి రూప్యకాణాం రైల్వే పరియోజనానాం కార్యం ప్రగతిపథి వర్తతే. శ్రీవైష్ణవః అద్య నవదెహల్యాః ఆభాసీయ మాధ్యమేన ముంబైతః సింధుదుర్గ పర్యంతం గచ్చతః ద్రుతగామి రైలయానస్య హరిత పతాకా ప్రదర్శన సమారోహం సంబోధయనాసీత్. మంత్రిణా స్పష్టీకృతం యత్ పూర్వ పశ్చిమయోః సమర్పిత వస్తు వాహన మార్గౌ జవాహరలాల్ నెహ్రూ పత్తనాత్ దేశస్య అన్య భాగేషు వస్తు పరివహనం సౌవిధ్యయుతం విధాయ మహారాష్ట్రస్య ఔద్యోగిక వికాసం భృశం సుదృఢయిష్యతి. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతీయ బ్యాడ్మింటన్ క్రీడకేన కిదాంబి శ్రీకాంతేన చీన్ మాస్టర్స్ స్పర్ధాయాం విజయ పతాకా ఉచ్ఛ్రిత. తేన విశ్వవరీయం విక్టర్ లై ఇత్యముం పరాజిత్య చతుర్థాంశ అంతిమ చక్రే ప్రవేశః సంప్రాప్తః. ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి. అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఈనాటి పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో వినండి శ్రీ ఎం గురువయ్య బృందం వారు పాడిన చెక్క భజన గీతాలు.

మీరు ఇంతవరకు శ్రీ ఎం గురువయ్య బృందం వారు పాడిన చక్కభజన గీతాలు విన్నారు. పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో చివరిగా వినండి చిత్రగీతం.

0: ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 6:50 వస్తోంది. మరియు దక్షిణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.
1: వ్యవసాయ సూచనలు.
2: ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నిర్మూలన ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. మన రాష్ట్రంలో BT2 పత్తిలో ఈ పురుగును గమనించారు. గులాబీ రంగు పురుగు బీటీలోని విష పదార్థానికి నిరోధక శక్తిని పెంచుకోవటం వల్ల గత 3-4 ఏళ్లుగా దీని ఉధృతి పెరుగుతూ పత్తి సాగులో సమస్యగా మారింది. కాబట్టి రైతులు ఈ పురుగు పూర్తి వివరాల మీద అవగాహన కలిగి ఉండి సమగ్ర యాజమాన్యాన్ని పాటిస్తే దీన్ని ఖచ్చితంగా అదుపు చేసుకోగలుగుతారు. బీటీ పత్తి శనగపచ్చ పురుగును మాత్రమే అదుపు చేయగలుగుతుంది, గులాబీ రంగు పురుగును అదుపు చేయలేకపోతుంది. దానికి గల కారణం మనం చూసుకున్నట్లయితే మిగతా కాయతొలిచే పురుగులు అనేక పంటలను ఆశించగలుగుతాయి, కానీ గులాబీ రంగు పురుగు పత్తిని మాత్రమే ఆశిస్తుంది. కాబట్టి ఈ పురుగు తొందరగా బీటీ విష పదార్థానికి నిరోధక శక్తిని పెంచుకోగలిగింది. రైతులు సంకర్ జాతి వంగడాలను వాడడం వల్ల గులాబీ రంగు పురుగు తొందరగా బీటీ విష పదార్థానికి నిరోధక శక్తిని పెంచుకోగలిగింది. మిగతా దేశాల్లో బీటీ సూటి రకాలను సాగు చేయడం వల్ల ఈ పురుగు బీటీ విష పదార్థానికి నిరోధక శక్తిని ఇప్పటి వరకు పెంపొందించుకోలేకపోయింది. నాన్ బీటీ రిఫ్యూజ్ పద్ధతిని రైతులు పాటించలేకపోవటం, ఈ పురుగు ఆలస్యంగా పంట చివరి కాలంలో వస్తుంది కాబట్టి బీటీ జన్యు ప్రభావం కొంతవరకు పంట చివరి దశలో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి కారణాల వల్ల ఈ గులాబీ రంగు పురుగు ఈ బీటీ పత్తిలో ఆశిస్తూ ఉంది. గత కొన్నేళ్లలో గులాబీ రంగు రెక్కల పురుగు ఉనికి గమనించినప్పుడు

అక్టోబర్ నెల మొదటి పక్షం వరకు పురుగు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటలేదు. తర్వాత ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటి క్రమేపీ పెరుగుతూ నవంబర్ డిసెంబర్ మాసాల్లో తీవ్ర స్థాయికి చేరి ఎక్కువగా సంతతిని పెంచుకోవడంతో పంట చివరి దశలో ఎక్కువ నష్టం వాటిల్లుతోంది. శాస్త్రవేత్తల పరిశోధనలో పత్తి పంటలో గులాబీ రంగు పురుగు 90 రోజుల నుండి ఆర్థిక నష్టపరిమితి స్థాయి దాటినట్లుగా గుర్తించారు. పంట విత్తిన 90 రోజుల నుంచి పురుగు ఉధృతి పెరుగుతూ 160 రోజులకు గరిష్ట స్థాయికి చేరుతుంది. దీన్ని బట్టి రైతులు పంట విత్తిన 75 నుండి 130 రోజుల వరకు గులాబీ రంగు పురుగు విషయంలో పూర్తి అప్రమత్తతో ఉండి నివారణ చర్యలు చేపట్టినప్పుడే పంటలో పురుగు వల్ల కలిగే నష్టాన్ని నివారించుకోవటం సాధ్యమవుతుంది. ఈ సమయంలో నివారణ చర్యలు చేపట్టడం ద్వారా పంట చివరి దశలో పురుగు ఉధృతి పెరగకుండా ఉండి పురుగు వల్ల కలిగే నష్టం తగ్గించుకోవటానికి వీలవుతుంది. పత్తి రైతులు ఈ పురుగు ఉనికిని ఉధృతిని గమనించి సామూహికంగా నివారణ చర్యలు చేపట్టకపోతే శనగపచ్చ పురుగు కంటే తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉంటుంది. దీని నివారణ కోసం ఈ పురుగు దశలను వాటి లక్షణాలను పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రకాల కాయతొలిచే పురుగుల్లాగానే దీనికి రెక్కల పురుగు, గుడ్డు లార్వా అంటే గొంగళ పురుగు దశ, ప్యూప అంటే కోశస్థ దశలు ఉంటాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే పంటకు నష్టం కలగజేసే గొంగళి పురుగు మాత్రం పూలు కాయల లోపలే ఉంటూ బయటకు కనిపించని నష్టం కలగజేస్తుంది. ఇక రెక్కల పురుగు విషయానికి వస్తే ఇది చాలా చిన్నగా ముదురు గోధుమ రంగులో ఉండి ముందు రెక్కల పై భాగంలో నల్లని మచ్చలు కలిగి ఉంటుంది. ఇది 20 నుండి 50 రోజుల వరకు జీవిస్తుంది. మగ పురుగు కన్నా ఆడపురుగు ఎక్కువ కాలం జీవించి ఒక్కొక్కటి సుమారు 400కు పైగా గుడ్లను, లేత ఆకులు అడుగున, లేత కొమ్మలు, మొగ్గలు, పూల రక్షక పత్రాలు, కాయ తొడిమలు కాయ పైన పెడుతుంది. ఇక గుడ్ల విషయానికి వస్తే ఇవి బల్లపరుపు ఆకారంలో తొలి దశలో తెల్లగా ఉండి క్రమేపీ లేత గులాబీ రంగులోకి మారతాయి. ఇవి 3 నుంచి 7 రోజుల్లో పొదిగి తెల్లని గొంగళ పురుగుగా బయటకు వస్తాయి. ఇక గొంగళి పురుగు దశను గనక మనం చూసుకున్నట్లయితే గుడ్ల నుండి బయటకు వచ్చినటువంటి గొంగళి పురుగులు క్రమేపీ ఎదుగుతూ 4 దశల్లో గొంగళి పురుగు దశను పూర్తి చేస్తాయి. మొదటి దశలో తెల్లగా ఉన్న గొంగళి పురుగు క్రమేపీ లేత గులాబీ రంగును సంతరించుకుని 4వ దశలో ముదురు గులాబీ రంగుకు మారుతుంది. ఇవి 9 నుండి 14 రోజుల్లో బాగా ఎదిగి కోశస్థ దశలోకి మారతాయి. బాగా ఎదిగిన 4వ దశ గొంగళి పురుగులు కాయ పైభాగంలో ఒక గుండ్రని రంధ్రం చేసి బయటకు వచ్చి నేలపొరల్లో కోశస్థ దశకు చేరుకుంటాయి. పంట పూర్తయిన తర్వాత గొంగళి పురుగులకు ఆహార పదార్థాలు అందుబాటులో లేకపోవడం, వాతావరణం అనుకూలంగా లేనప్పుడు గొంగళి పురుగు నిద్రావస్థకు చేరి అదే స్థితిలో 60 రోజుల నుండి 12 నెలల వరకు ఉండగలుగుతుంది. ఇక కోశస్థ దశ విషయానికి వస్తే బాగా ఎదిగిన 4వ దశ గొంగళి పురుగులు కోశస్థ దశకు చేరుకుంటాయి. పురుగు ఈ దశను నేల మీద రాలిన ఆకుల్లో లేదంటే పగిలిన కాయల్లోని పత్తిలో కానీ ఎక్కువగా కనపడుతుంది. రెక్కల పురుగు సుమారు 8 నుంచి 13 రోజుల్లో కోశస్థ దశ నుండి బయటకు వస్తుంది. ఇక ఇది పంటకు ఏ విధంగా నష్టాన్ని కలగజేస్తుంది అంటే గొంగళి పురుగులు గుడ్ల నుండి బయటకు వచ్చిన వెంటనే మొగ్గలను, లేత కాయలకు కంటికి కనిపించని సన్నని రంధ్రాలు చేసి లోపలికి ప్రవేశిస్తాయి. కాయలు పెరిగే కొద్దీ ఈ రంధ్రాలు మూసుకుపోయి పురుగు ఆశించిన కాయలను బయట నుంచి గుర్తించడం కష్టమవుతుంది. లేత మొగ్గలను ఆశించిన పురుగులు ఎదిగే పూలల్లో పదార్థాలను తినటం వల్ల ఆకర్షక పత్రాలు విప్పారకుండా ముడుచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటినే గుడ్డి పూలు అంటారు. ఈ పూలు తొలి దశలోనే రాలిపోతాయి. లేత కాయలను ఆశించినప్పుడు అవి రాలిపోవడం, కొన్నిసార్లు కాయలు ఎదగక గుడ్డి కాయలుగా ఏర్పడి సరిగా పగలకపోవడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ముదురు కాయలను గనక ఆశిస్తే ఎంత మేరకు నష్టం జరిగిందనేది కాయ పగిలిన తర్వాత మాత్రమే అంచనాకు వస్తుంది. ఈ పురుగు కాయలోకి ప్రవేశించాక అలాంటి కాయను మంచి కాయల నుండి గుర్తించడం చాలా కష్టం. పురుగు ఆశించిన కాయలను పగిలిన తర్వాతే మనం గుర్తించగలుగుతాము. గొంగళి పురుగులు సాధారణంగా విత్తనం లోపలి భాగాన్ని తింటాయి. గొంగళి పురుగులు ఒక తొన నుంచి మరొక తొనలోకి ప్రవేశించేటప్పుడు తొనల మధ్యలో ఉన్న పొరలను గుండ్రటి రంధ్రాలు చేస్తాయి. ఒక విత్తనం నుండి మరొక విత్తనాన్ని ఆశించేటప్పుడు మధ్యలో దూదిని కొరికి వేస్తాయి. కాబట్టి దూది నాణ్యత తగ్గడం, రంగు మారడం జరుగుతూ ఉంటుంది. ఈ పురుగు వల్ల నేరుగా విత్తనాలకు నష్టం కలగడమే కాకుండా దూది రంగు మారి నాణ్యత

0: మంచిది. పత్తి పంట పండించే రైతులందరూ సమిష్టిగా యాజమాన్య పద్ధతులను పాటిస్తేనే గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించుకోవడని, నాణ్యమైనటువంటి దుదితో పాటు ఆశించినటువంటి దిగుబడులను పొందే అవకాశం ఉంటుంది. ఇక యాజమాన్య పద్ధతుల విషయానికి వస్తే, వీటిల్లో ముందుగా లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అంటే గులాబీ రంగు పురుగు రెక్కల పురుగు ఉనికిని గమనించుకోవటానికి ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను పైరుకు 1 అడుగు ఎత్తులో అమర్చుకోవాలి. ఈ లింగాకర్షక బుట్టలు 2 రకాలుగా, అంటే డెల్టా ట్రాప్ ఇంకా స్లీప్ ట్రాప్ అని ఉంటాయి. ఈ బుట్టల్లో మగ రెక్కల గులాబీ రంగు పురుగులను ఆకర్షించే ఎరలను పెట్టుకోవాలి. ఈ ఎరలోని రసాయన పదార్థం ఆడ రెక్కల పురుగులను విడుదల చేసే వాసనను పోలి ఉండి మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఎరను 3 వారాలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి. బుట్టలను అమర్చిన రోజు నుండి తరచుగా గమనిస్తూ దానిలో పడిన మగ రెక్కల పురుగుల సంఖ్యను బట్టి పురుగు ఉనికిని నిర్ధారించుకొని దానికి అనుగుణంగా నివారణ చర్యలను రైతులు చేపట్టుకోవాలి. ఎకరానికి 20 లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా కొంతవరకు గులాబీ రంగు పురుగు ఉధృతిని గమనించుకొని వాటిని తగ్గించుకోవటానికి వీలవుతుంది. ఇక నష్టపరిమితి స్థాయి విషయానికి వస్తే, వరుసగా 3 రోజులు 1 లింగాకర్షక బుట్టలో 8 రెక్కల పురుగులు గమనించడం, ఇంకా 10 పూలకు 1 గుడ్డి పువ్వుని గమనించడం, 20 కాయలను కోసి చూస్తే 2 గొంగళి పురుగులు గనక ఉంటే ఆర్థిక నష్టపరిమితి స్థాయిగా గుర్తించుకోవాలి. గులాబీ రంగు పురుగు ఉనికిని గుర్తించడానికి పంట మీద ప్రత్యేక నిఘా ఉంచాలి. పొలంలో అక్కడక్కడ 50 పూలను గమనించినప్పుడు వాటిలో 5 గుడ్డి పూలు ఉన్నా లేదా పొలంలో అక్కడక్కడ 1 మొక్కకు 1 కాయ చొప్పున 20 కాయలను సేకరించి కోసి చూస్తే 20 కాయలకు 2 గొంగళి పురుగులు ఉన్నా నష్టపరిమితి స్థాయిగా నిర్ధారించుకొని వెంటనే సస్యరక్షణ చర్యలను చేపట్టుకోవాలి. గుడ్డిపూలు కాయ పైభాగంలో పురుగు బయటకు వచ్చే గుండ్రటి రంధ్రం, కాయ తొనల మధ్య గోడల మీద గుండ్రటి రంధ్రం, గుడ్డి పత్తి, రంగుమారిన పత్తి వంటి లక్షణాలను గనక గమనిస్తే అక్కడ పురుగు ఉన్నట్లుగా రైతులు గుర్తించుకోవాలి. దీని నివారణ కోసం రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించుకోవాలి. ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులను అనుసరించి గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచించారు. ప్రధానంగా పంట తీసిన తర్వాత, పంట లేని సమయంలో, విత్తటానికి ముందు, పంట కాలంలో వివిధ చర్యలను చేపట్టుకోవాలి. పంట కాలంలో చేపట్టవలసినటువంటి చర్యలు ఏంటంటే, పంట మార్పిడి పద్ధతిని 2-3 ఏళ్లకు ఒకసారి తప్పనిసరిగా పాటించాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కనీ విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు

0: భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: నా దృష్టిలో విద్యార్థికి ఉండాల్సిన అతి ముఖ్యమైన గుణాలలో ఒకటి క్రమశిక్షణ మరియు సమయపాలన, తరగతి గది నియమాలను గౌరవించడం, నేర్చుకోవాలనే తపన, జిజ్ఞాస ఆ పిల్లవాడిలో ఉండాలి, మరియు సందేహాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవడం, గౌరవభావం, పెద్దల పట్ల గౌరవము, ఉపాధ్యాయుల పట్ల గౌరవము, ఉపాధ్యాయులు ఏమన్నా చెప్పినా కూడా తను దానిని అనుసరించడము.
2: గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమారెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరుదేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బాడ్దే వేవర్తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్, బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని

విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ, పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా. హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్ ఫిన్టెక్ ఆర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఆర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణా కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహబంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరుదేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ ఔట్రీచ్ జాతీయ వర్క్షాప్లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడి రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపో చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమావేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడీపీ వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన. అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జిడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం. ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిన్న లాతిరిపిలో ఉద్యాన కళాశాల ఉంది కదండి, అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
4: అవునండి.
3: సార్, ఈరోజు మనం రైతు సోదరుల కోసం జీడి మామిడిలో అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏమున్నాయి, అలాగే లేత తోటల యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలి తెలుసుకుందాం సార్. అయితే రైతు సోదరులు ఎవరైతే ముఖ్యంగా జీడి మామిడి తోటలు చేసుకుంటున్నారో, మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ జీడి మామిడి విస్తీర్ణం ఎంత మేరకు ఉంది సార్? అలాగే ఉత్పత్తి ఎంత సాధిస్తున్నాం? ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే జీడి మామిడి?
4: సార్, మన రాష్ట్రంలో జీడి మామిడి అనేది చాలా ప్రధానమైన పంట. మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మరి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున జీడి మామిడి సాగు చేస్తున్నారు. దాదాపుగా మన రాష్ట్రంలో జీడి మామిడి 1.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, దాని నుండి మనకి 1.67 లక్షల టన్నుల జీడి గింజలు ప్రతి సంవత్సరం కూడా ఉత్పత్తి అవుతున్నాయి. అయితే భారతదేశంలో సుమారుగా 11.16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో భారతదేశంలో సాగు చేస్తున్నాం. దాని నుంచి మనకి 7.78 లక్షల టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే మన దేశంలో సరాసరి ఉత్పాదకత 670 కేజీలు ఉంది. మన దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా, అంటే సుమారుగా 1200 నుంచి 1300 కేజీల ఉత్పాదకతతో మహారాష్ట్ర ముందంజలో ఉంది. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే మన దగ్గర సుమారుగా ఉత్పాదకత 750 కేజీలు మాత్రమే హెక్టార్కి ఉంది. అంటే దేశ యావరేజ్తో సమానంగా ఉన్నప్పటికీ కూడా మరి వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన దగ్గర ఉత్పాదకత తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి మనకు ముఖ్యమైనటువంటి ఈరోజు మన దగ్గర టెక్నాలజీస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట.
3: సార్, ఉత్పాదకత తక్కువ అంటున్నారు కదా, దీనికి గల కారణం ఏమైంటుంది, అలాగే దీన్ని ఏ విధంగా అధిగమించాలంటారు?
4: ముఖ్యంగా సార్, మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఈ జీడి మామిడి సుమారుగా 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ కూడా విత్తనం మొక్కలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున విత్తనం మొక్కలు సాగు చేయడం జరిగింది. కానీ ఈ విత్తనం మొక్కల ద్వారా సాగు చేసినప్పుడు ఇది పరపరాగ సంపర్కం జరుపుకోవడం వల్ల వచ్చే మొక్కలు తల్లిని పోలిన మొక్కలు రావన్నమాట. అందుకోసమని శాకీయ ప్రవర్ధనం ద్వారా చేసిన మొక్కలను మాత్రమే రైతులు నాటుకోవాలి. సో ఆ క్రమంలో మనం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము జీడి మామిడి పరిశోధన స్థానం బాపట్ల ద్వారా విస్తృతమైన పరిశోధనలు చేసి మనము శాకీయ విధానంలో అంటు కట్టే విధానాన్ని, లేత కొమ్మంటు విధానాన్ని మనం డెవలప్ చేసి రైతులకి మనం ఈరోజు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయటం కూడా జరుగుతూ ఉంది సార్.
3: సార్, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం అభివృద్ధి పరిచిన అదే అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏమున్నాయి, వీటి లక్షణాలు అలాగే వీటి ఉత్పాదకత ఏ విధంగా ఉంది ఒకసారి రైతులకు వివరించండి సార్.
4: మన దగ్గర మన పరిశోధన స్థానం బాపట్ల నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా సుమారుగా BPP 1 నుంచి BPP 11 వరకు, ఎక్సెప్ట్ BPP 7 మనము అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ మనకేంటంటే BPP 5, BPP 8, BPP 9, BPP 11 రకాలు బాగా అధిక దిగుబడినిచ్చే రకాలుగా దేశ స్థాయిలో కూడా ఈరోజు పేరెలిక గనవి. మనం BPP 5 రకం చూసుకున్నట్టయితే విత్తనం సైజు 6 నుంచి 7 గ్రాముల వరకు ఉండి మనకు ఉత్తర కోస్తా జిల్లాలకి బాగా అనువైన రకంగా గుత్తి కాపు, అంటే గుత్తిలో సుమారు 15 నుంచి 20 గింజలు వస్తాయన్నమాట. సరాసరి చెట్టుకి 20 కేజీల దిగుబడి కూడా మనకు వస్తుంది. మరి గింజ బరువు 6 నుంచి 7 గ్రాములు ఉంటుంది. పప్పు శాతం కూడా 28% కూడా ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకం సార్. తర్వాత మనకు BPP 8 రకము, అది గింజ సైరు బాగా బోల్డ్ టైప్ అనమాట. 8.1 గ్రాము బరువు ఉండి ఒక

0: గుత్తిలో 10 నుంచి 12 గింజలు వస్తాయి. అధిక దిగుబడి 25 కేజీల దిగుబడి కూడా 15 సంవత్సరాల చెట్టు నుంచి కూడా వస్తుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పప్పు శాతం 30% అనమాట. అంటే 100 కేజీల గింజలు మనం కట్ చేస్తే 29 కేజీలు మనకి పప్పు అనేది దీంట్లో వస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో త్వరగా క్రాప్ వస్తుంది అనమాట. డిసెంబర్లో పూత మొదలయ్యి ఏప్రిల్ కల్లా కూడా దిగుబడి అంతా కూడా కటింగ్ అంతా ఒకసారి వచ్చేస్తుంది. ఇంకోటి బీపీపీ 9 రకం, ఇది కొంచెం మధ్యస్థంగా వచ్చే రకం. ఇది 7.2 గ్రాములు గింజ బరువు ఉండి మే ఎండింగ్ వరకు కూడా మనకు కాపు వచ్చేటువంటి రకము. ఇది కూడా సరాసరి చెట్టుకి 20 నుంచి 25 కేజీలు దిగుబడి నమోదు చేస్తూ ఉంది. ఇకపోతే కొత్త రకము ఈ మధ్య కాలంలో BPP 10 మరియు 11 రెండు రకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. BPP 10 గింజ సైజ్ 8.2 గ్రాములు ఉండి మంచి పప్పు శాతం కలిగిన రకము. ఇంకొక రకము BPP 11 రకము, ఇది హైడెన్సిటీ ప్లాంటింగ్ కి అనువైన రకం అనమాట. మొక్క డ్వార్ఫ్ గా ఉంటుంది, కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. మనం ఇసుక నేలల్లో గానీ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వేసుకునేవాడు అనుకునే రకము. గింజ సైజు 7 గ్రాములు ఉండి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము సార్.
1: సార్, ఇప్పుడు ఈ రకాలు ఎంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు చెప్పినటువంటివి బాగా దిగుబడినిచ్చే రకాలు, రైస్ సోదరులు నాటుకోవడానికి అనువైన సమయం ఏది సార్? ఎప్పుడు నాటుకుంటే వారికి తొందరగా కాపు కోస్తుంది?
0: మా ప్రాంతంలో మన ఉత్తర కోస్తా జిల్లాలో అయితే జూలై మాసం నుంచి కూడా మనం మొక్కలు నాటుకోవచ్చు. అది దక్షిణ కోస్తా ప్రాంతాలు అయితే ఆగస్టు మాసం నుంచి నాటుకోవచ్చు. నీటి వసతి ఉన్న భూములు అయితే మనము డిసెంబరు జనవరి వరకు కూడా మనము మొక్కలు నాటుకునేటువంటి సౌలభ్యం ఉంది. అది ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో వర్షాధారం కింద అయితే మనం జూన్ జూలై ఆగస్టు మాసాల్లో నాటుకున్నట్టయితే త్వరగా మొక్కలు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి మొక్కలు సర్వే వేయడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఆ విధంగా చేసి
1: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, ఇప్పుడు రైతు సోదరులందరూ దగ్గర దగ్గరకు వేసేస్తా ఉంటారు మా మొక్కలు అనుకున్నట్టు, ఈ జీడి మామిడిని ఎంత దూరంలో మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు? అలాగే వీటికి ఏమైనా సీడ్ ట్రీట్మెంట్ లాంటిదైనా చేయాల్సి ఉంటుంది?
0: మనం చూసినట్లయితే రైతులకు కూడా చాలా అపోహలు, అంటే మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలి అనేది. ఒకప్పుడైతే మనం విత్తనం మొక్కలు కాబట్టి మొక్కల మధ్య మొక్కకి మొక్కకి మధ్య 10 మీటర్లు పెట్టి మొక్కలు మనం వదిలేసేవాళ్ళమి. అప్పుడేంటే మొక్కలంతా కూడా ఈ భూమి మీద మొత్తం పరుచుకుపోయి ఒక్కొక్క మొక్క వచ్చే 5 సెంట్లు విస్తీర్ణం కూడా విస్తరింప చేసి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం డెవలప్ చేసిన రకాలు, అధిక దిగుబడినిచ్చే రకాలు, మరి త్వరగా కాపుకు వచ్చే రకాలు, వీటికి గాలి వెలుతురు ఇవన్నీ కూడా సక్రమంగా కావాలి కాబట్టి మరి మన యాజమాన్య పత్రాలు అనగా ఎరువులు వేయటము ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం కాబట్టి మొక్కల మధ్య దూరం ఎంపిక చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈరోజు మన రాష్ట్రంలో వివిధ రకాలటువంటి భూములు ఉన్నాయి. మనం అదే ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్తే సారవంతమైన భూములు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయన్నమాట. అలాంటి నీటి వస్తున్న భూముల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. అంటే మొక్కకి మొక్కకి మధ్య 7x7 మీటర్ల దూరము ఉండాలి. అంటే సుమారుగా 20 నుంచి 23 గజాలు అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన హెక్టార్కి వచ్చి సుమారుగా మనకి 200 మొక్కలు ఒక హెక్టార్కి మనం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అదే మన తేలికపాటి భూములు, అంటే ఇసుక భూములు, సపోజ్ మనకి ఈ ప్రకాశం జిల్లా అంటే చిన్నగంజాము కానీ వేటపాలెము చీరాల అదేవిధంగా శ్రీకాకుళం నార్త్ కోస్టల్లో కూడా శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం జిల్లాలో చూస్తే సగం భూములు శాండీ సాయిల్ అంటే ఇసుక భూముల్లో మనం సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేస్తాం. ఇవి తేలికపాటి భూములు కాబట్టి ఇక్కడ మొక్కల పెరుగుదల అనేది మనం కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల మధ్య స్పేస్ అనేది గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మొక్కల సాంద్రతను మనం పెంచుకోవచ్చు అనమాట. అంటే వివిధ రకాల మేము పరిశోధనలు చేసినప్పుడు అల్ట్రా హై డెన్సిటీయా నార్మల్ డెన్సిటీయా, హై డెన్సిటీ విధానం అంటే మొక్కకి మొక్కకి మధ్య 5x5 మీటర్ల దూరంలో కనుక నాటుకున్నట్టయితే అప్పుడు హెక్టార్కు సుమారుగా మనకి 400 మొక్కలు అనేవి మనకి అకామిడేట్ చేయొచ్చు. ఎకరాకైతే 120 మొక్కలు మనం పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నట్టయితే అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సార్.
1: అయితే రైస్ సోదరులు ఈ మొక్కకి మొక్కకి దూరం అనేది జాగ్రత్తగా గమనించుకోవాలండి. తర్వాత సార్, ఇప్పుడు మనం గుంతలు తీసుకోవాలి కదా, ఇందులో ఈ గుంతలు ఎలా తీసుకోవాలి, ఆ గుంతల్లో ఏం వేసుకుంటే మనం బాగా ఈ మొక్కలు పెరుగుతాయంటారు?
0: మనం జీడి మామిడిలో గుంతలు తీయటం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మేము ప్రయోగాత్మకంగా ఫీల్డ్ లో మేము చూసినప్పుడు ప్రాక్టికల్ గా చూసినప్పుడు చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కలు తీసుకెళ్లి జస్ట్ కొంచెం మట్టి తీసి అలాగా పెట్టేస్తున్నారు, ఒక 2-3 నెలలకు మొక్క చనిపోతుంది. కానీ జిడిమాడు పరిశోధన స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా ఒక స్టాండర్డ్ టెక్నాలజీ డెవలప్ చేశాం అనమాట. దానికి ఏంటంటే జీడి మొక్కలకి 2 అడుగుల పొడవు లోతు వెళ్లపున్నటువంటి గుంతలు తీయాలి. ఈ గుంతలు తీసేటప్పుడు కూడా పై మట్టి ఒక అడుగు మట్టిని తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో పోషకాలు, సారవంతమైన మట్టి దాంట్లో ఉండదు కాబట్టి

0: పెట్టి పక్కన పెట్టుకుని దానికి పశువుల ఎరువు ఒక 10 కేజీలు కలుపుకోవాలన్నమాట. పై మట్టికి 10 కేజీల పశువుల ఎరువు, తర్వాత వ్యాప్పిండి 1 కేజీ, అంటే వేరు పురుగులు రాకుండా ఉండటానికి, మరియు కార్బోఫిరాన్ గుళికలు, పురుగులు కూడా ఏమైనా ఉన్నా సరే గ్రబ్స్ ఉన్నా కనపడడానికి కార్బోఫిరాన్ గుళికలు 10 గ్రాములు, ఒక చెంచా అన్నమాట స్పూను. దీంతోపాటు వేరు పెరుగుదల బాగా ఉండటానికి 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇది ఒక్కదాన్ని మాత్రమే గుంతల్లో మొక్కలు పెట్టుబడేయాలండి. ఇంకా వేరే యూరియా కానీ పొటాషియం కానీ ఎరువులు కానీ ఏవి కూడా మొక్కలు పెట్టిన సంవత్సరం వరకు కూడా మిగతా రసాయనాలు ఏమి కూడా వేయకూడదు. చాలా ప్రాముఖ్యమైన అంశము. గుంతల్లో 10 కేజీల పశువుల ఎరువు, వ్యాప్పిండి 1 కేజీ, కార్బోఫిరాన్ గుళికలు 10 గ్రాములు, దీనితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 నుంచి 150 గ్రాములు, ఇవన్నీ కూడా ఈ టాప్ సాయిల్ మనం ఏదో అడుగుమట్టి తీసామో దాంతో కలిపి బాగా మిక్స్ చేసుకుని గుంతను నింపుకొని ఆ గుంతలో మనం మొక్కని నాటుకోవాలండి.
1: అయితే ఈ విషయం రైతు సోదరులు కూడా బాగా గుర్తుంచుకోవాలండి. ఒకటి ఏంటంటే రైతు సోదరులకు మనం రకాలు చెప్పాము, మనం బీపీపీ 5 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటాయి. ఇవి రైతు సోదరులు అడిగేది ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి, మేము ఎవరిని సంప్రదించాలి, ఈ రకాలు కావాలంటే అని అడుగుతుంటారు, దానికి చెప్పండి సార్.
0: కరెక్ట్ సార్. మనం ముఖ్యంగా చూసినట్లయితే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వివిధ ప్రాంతాలలో కూడా. మనము నాణ్యమైన అంటు మొక్కలు మంచి రకాలు కావాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినప్పటికి కూడా రైతులు గమనించాలి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా స్థానాల్లో, ముఖ్యంగా జీడిమామిడి పరిశోధనా స్థానం బాపట్లలో పెద్ద ఎత్తున మొక్కలు తయారు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మనకు ఉద్యాన పరిశోధనా స్థానము పందిరి మామిడి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రము పందిరి మామిడిలో కూడా మొక్కలు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. మరి దాంతోపాటు ఈ మధ్యకాలం ఒక 2 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దపేట బూర్జా మండలం శ్రీకాకుళం జిల్లాలో కూడా, అక్కడ కూడా మనం అంటు జీడి మామిడి అంటు మొక్కలు పెద్ద ఎత్తున కూడా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మనం మొక్కలు రైతులు పొందుకోవచ్చు. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉద్యాన శాఖ వాళ్ళు కూడా హార్టికల్చర్ ఫార్మ్ అక్కడ బొబ్బిలి హార్టికల్చర్ ఫార్మ్ బనకాపల్లిలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జీడి అంటు మొక్కలను తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మనం రైతు సోదరులు ఈ యొక్క నాణ్యమైన అంటు మొక్కల్ని పొందుకోవచ్చు. ఈ ధర కూడా మన ప్రభుత్వం నిర్దేశించిన ధర, మరి యూనివర్సిటీ కూడా నిర్దేశించిన ధర, ఒక మొక్క వచ్చి అంటు మొక్క 50 రూపాయలండి. ఈ యొక్క ధర చెల్లించి రైతులు మనం పొందుకోవచ్చు. దాని డిపార్ట్మెంట్ వారు స్కీమ్లో కూడా మనం పెట్టుకుని సబ్సిడీ పొందుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట.
1: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, మనం మొక్కలు నాటుకున్న తర్వాత రైతు సోదరులు వీటికి నీటి తరలు ఎలా ఇచ్చుకోవాలండి?
0: ఇది జీడి మామిడిలో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ఒకప్పుడు మనము వర్షాధార ప్రాంతంగా పండించే వాళ్ళమి, ఏసీ వదిలేసేవాళ్ళమి. చూస్తే 100 మొక్కలు పెడితే నెక్స్ట్ సీజన్ వెళ్ళి చూస్తే అక్కడ 30-40 మొక్కలు కూడా ఉండవు. కానీ జీడి మొక్క ఏంటంటే మొదటి 2 సంవత్సరాలు కూడా చిన్న పిల్లలను పెంచినట్టు పెంచుకుంటేనే తర్వాత మనకి ఒక 50 సంవత్సరాల పాటు మనకి దిగుబడి ఇస్తాను అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటి 2 సంవత్సరాలు చాలా సెన్సిటివ్ మొక్క, వేరు వ్యవస్థ కూడా చాలా సెన్సిటివ్, మొక్కలు కూడా ఎండ ఎడుమికి తట్టుకోలేవు కాబట్టి వీటిని మనము ఈ యొక్క అంతర కృషి కింద నీటి తడులు అనేది మనం కంపల్సరిగా యాసవిలో సెప్టెంబర్ అక్టోబర్లో మనం ప్లాంటింగ్ చేస్తున్నాం. నవంబర్ డిసెంబర్ దాకా మొక్కలు బాగానే ఉంటాయి, జనవరి దాకా మొక్కలు బాగుంటాయి, ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో మొక్కలు ఎండ వేడిమికి దెబ్బతిని తడుగుతున్నాం అన్నమాట. కాబట్టి రైతు సోదరులు నీటి వసతి ఉన్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ మరి బొంగల ద్వారా కానీ నీటిని పోసుకోవాలి. ఒకవేళ నీటి వసతి అక్కడ లేకపోయినా సరే దగ్గరలో ఉన్నటువంటి సోర్స్ కాలువల ద్వారా కానీ మరి తెచ్చుకొని నీటి తరలు ఇచ్చి, నీటి తరలు ఇవ్వడం కష్టం కాబట్టి వారానికి ఒకసారి అయినా సరే వేసవిలో ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే జూన్ మాసాల్లో వేసవిలో నీటి తరలు ఇచ్చి వారానికి ఒకసారి అయినా సరే ఒక బొంగ నీళ్ళు 10 లీటర్ల నీటి మొక్కకిచ్చి కింద పాదుల్లో కానీ మనం మల్చింగ్ చేసినట్లేదంటే ఎండు ఆకులు కానీ మరి వేప ఆకులు కానీ గానుగాకులు కానీ వేసినట్లయితే చాలా వరకు ఎవాపరేషన్ మనం తగ్గించి వేసినలో మనం మంచి వాతావరణం కల్పించి మొక్కల్ని చనిపోకుండా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఒక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతులు ఈ వేసవి కాలంలో వేడిగాళ్ళు మనం వడగాళ్ళు అంటాం, మే మాసంలో 3వ వారంలో వేడిగాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అందుకే మార్చి ఆఖరిలోనే లేత మొక్కలకి మనం మొక్కలు నాటిన ఒక 6 నెలల తర్వాత అనగా మార్చి ఆఖరిలో తూర్పు పడమర దిశల్లో కానీ తాటాకులు పెట్టుకున్నట్లయితే కొంతమంది తాటాకులు పెడుతున్నారు, కొంతమంది 3 కర్రలు కట్టి పాత చీరలు కూడా కట్టేసిన హోల్స్ పెడితే ఆ వేడిగాలి అనేది మొక్కకు రాకుండా మొక్క దెబ్బతినకుండా మనం కాపాడుకునేటువంటి అవకాశం కూడా ఉందండి.
1: సార్, తర్వాత చూస్తే మనకు ఒక మొక్క నుంచి ఎంత దిగుబడి తీసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు మనకి దిగుబడి వస్తుంది, ఒకసారి ఉదాహరణతో చెప్పండి సార్.
0: సహజంగా మనము ఇత్తనం మొక్కలు అయితే 6 సంవత్సరాల

0: దిగుబడి వస్తుంది. కానీ ఈరోజు మనము రైతులందరూ కూడా విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నటువంటి టెక్నాలజీని ఈరోజు అవలంబిస్తున్నారు. కష్టమైనప్పుడు రైతులు అంటు మొక్కలు కొనుక్కొచ్చుకొని అంటు మొక్కలు నాటుతున్నారు. ఈ అంటు మొక్కలు మనం వేసుకున్న రైతులైతే రెండవ సంవత్సరమే మనకి పూత పిందె వస్తుంది, కానీ మనం ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా ఆ పూత అంతటిని కూడా తుంచివేయాలి. 3వ సంవత్సరం నుంచి మనం పూత పిందె ఉండే విధంగా మనము ఉంచుతామండి. 3వ సంవత్సరం నుంచి మన క్రాప్ అనేది మొదలవుతుంది. 3వ సంవత్సరము మనకి సరాసరిగా ఒక చెట్టుకు వచ్చి 1.5 నుంచి 3 కేజీలు మనకి ఎండబెట్టిన గింజలు వస్తాయన్నమాట. అదే 4వ సంవత్సరంలో ఒక చెట్టుకి 4 కేజీలు కూడా గింజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 5వ సంవత్సరం చూసినట్లయితే ఒక చెట్టుకి 5 కేజీలు గింజలు వస్తాయన్నమాట. మరి 5వ సంవత్సరం పైబడి నుంచి గింజలు పెరుగుతూ ఉంటాయి. 10వ సంవత్సరం నాటికి అంటే సుమారుగా 8వ కోత నాటికి ఒక చెట్టుకు వచ్చి 10 నుంచి 15 కేజీల గింజలు దిగుబడి అనేది ఒక చెట్టు నుంచి మనకి వస్తుంది. తద్వారా ఈరోజు మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక సరాసరి ఒక చెట్టుకు 10 కేజీలు వచ్చినా సరే రైతులు 7x7 మీటర్ల దూరంలో మొక్కలు నాటినప్పుడు 200 మొక్కలు హెక్టార్కి వస్తున్నాయి కాబట్టి 200x10 కేజీలు అంటే 2000 కేజీల ఉత్పాదకత మనం జీడిమామిడిలో అంటు మొక్కల విధానం ద్వారా సాధించాలని కూడా మన రైతులకి తెలియజేస్తున్నామండి.
1: ఈ విధంగా సార్ ఒక మొక్క నాటితే ఎన్ని సంవత్సరాలు మనం దిగుబడి తీసుకోవచ్చు?
0: జీడి మొక్కలు మనకి ఒక 45 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మనకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది. అయితే ఏంటంటే 10 సంవత్సరం కూడా సక్రమంగా దానికి ఎరువులు యాజమాన్యం అనేది చేయాలి, కత్తిరింపులు చేయాలి. ఇవన్నీ కూడా సరైన యాజమాన్య పత్రాలు మన రైతులు కానీ పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించుకుంటూ పనిపోవచ్చు.
1: సార్ తర్వాత మనం మొక్కకి 7 మీటర్లు మాక్సిమం డిస్టెన్స్ అనుకున్నాం కదా, అంటే మనకు చాలా ఏరియా ఖాళీగా కనిపిస్తుంది సహజంగా. ఈ నేపథ్యంలో రైతు సోదరులు అదనపు ఆదాయం కోసం ఏమైనా అంతర పంటలు సాగు చేసుకోవచ్చా? అవకాశం ఉంటే ఎటువంటి పంటలు దీనికి పనికొస్తాయి?
0: తప్పకుండా అండి. రైతులు అంటే జీడి మామిడిలో మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మొక్కకు మొక్క మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి దాని నుంచి కూడా అదనపు ఆదాయాన్ని రైతులు సంపాదించుకునే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా మన ప్రాంతాన్ని బట్టి ఇసుక భూముల్లో అయితే చక్కగా మనం ఈరోజు ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు, వేరుశనగ పంట వేసుకోవచ్చు, అదే చిక్కుడు పంట వేసుకోవచ్చు, పూల మొక్కలు కూడా నాటుకొని మనం అధికంగా అంటే 2-3 నెలల్లోనే పూర్తి అవుతుంది. బంతి మొక్కలు నాటుకుంటే ఒక సీజన్లో మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి లేత భూముల్లో మనం ఇసుక భూముల్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. అదే బరువైన సారవంతమైన భూముల్లో ఈరోజు రైతులు పసుపు సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పనస కూడా పైనాపిల్ కూడా మనం ఈరోజు సాగు చేస్తున్నాం. తద్వారా దాని ద్వారా కూడా మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మంచి దిగుబడి సాధించే అవకాశం కూడా ఉంది. ఇంకా తేలికపాటి ఇసుక భూముల్లో వాటర్ మెలన్, పుచ్చకాయ, మస్క్ మెలన్, ఖర్బూజా ఇలాంటి పంటలు కూడా మరి మరి యాషిగర్, బూడిద గుమ్మడి ఇలాంటి పంటలు కూడా సాగు చేసుకుని 3 నెలల్లోనే అధిక దిగుబడి మనం సాధించుకునే అవకాశం కూడా ఉంది సార్.
1: సార్ డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, చివరిగా మనకు ఈ లేత తోటలు సాగు చేసేటప్పుడు రైతు సోదరులకి వివిధ రకాలైనటువంటి పురుగులు ఇబ్బంది పెడతా ఉంటాయి కదా, ఇవి ఏమేమి పురుగులు ఉంటాయి, ఇందులో ఎలా మనం యాజమాన్యం చేసుకోవాలంటారు రైతు సోదరులు?
0: ఇది కరెక్టే. సహజంగా మనకి ఈ చిన్న వయసులో మొక్కలు మనం సాగు చేస్తున్నప్పుడు సహజంగా ఎప్పుడైతే మళ్ళీ కొత్త చిగురు వస్తుందో ఆ దశలో మనకి ఈ పురుగుల యొక్క సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. దీంట్లో చాలా తక్కువగా ఈ పురుగుల సమస్య జీడి మామిడిలో మనము చూడొచ్చు. దాంట్లో ప్రధానమైనది ఆకు తినే పురుగు, లేదా ఆకు ముడత పురుగు, లేదా ఇంకా కంటే లీఫ్ మైనర్, ఆ పాము పొడ తెగులు అంటాం. ఇవి సాధారణంగా వచ్చేటువంటి పురుగుల యొక్క సమస్య. దీనికి మనము సహజంగా జూలై ఆగస్టు మాసాల్లో అంటే వర్షాలు పడ్డాక లేత చిగురు వచ్చిన తర్వాత ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్కల్ పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటే ఆంత్రాక్నోజ్ తెగులు అలాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సాఫ్ 1 గ్రాము లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనం సమర్థవంతంగా ఈ పురుగులను మరి తెగులను కూడా మన లేత మొక్కల్లో నివారణ చేసుకునే అవకాశం ఉందండి.
1: రైతు సోదరులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు జీడి మామిడి తోటలో మంచి దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉందంటారు.
0: అవునండి.
1: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు ధన్యవాదాలండి. మనం ఈరోజు రైతు సోదరులకి విలువైనటువంటి సమాచారం జీడి మామిడి తోటల గురించి, అందులో ఉన్నటువంటి మేలైన రకాలు అంటే మంచి దిగుబడిని ఇచ్చే రకాలు ఏవైతే ఉన్నాయో, BPP 5 నుంచి 11 వరకు, ఒక BPP 7 తప్ప అని చెప్పారు. ఈ రకాలు ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి యాజమాన్య చేపట్టుకుని వారు మంచి దిగుబడులు తీసుకుంటారు. అలాగే లేత తోటలు కూడా ఎలా యాజమాన్యం చేసుకోవాలి చెప్పారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి.
2: జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం. ఈ అంశం

0: గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.
1: నేను పల్లోళ్ళ కుర్రదాన్ని బా

0: రెండు మూడు కణుపులు కలిగిన ముక్కలను ఎన్నుకోవాలి. నాటే పద్ధతి ఏ విధంగా ఉండాలంటే, ఈ విధంగా తయారు చేసిన కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, ఒక కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేటట్లు నాటుకోవాలి. ఆకుకూర కోసం సంవత్సరం పొడుగునా నాటుకోవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. పుదీనా సాగుకు నీటి యాజమాన్యాన్ని గమనించుకున్నట్లయితే, నేల స్వభావాన్ని బట్టి శీతాకాలంలో 8 నుండి 12 రోజులకొకసారి, వేసవిలో 3 నుండి 4 రోజులకొకసారి నీరును పారించుకోవాలి.
1: మీరింతవరకు సుగంధ ద్రవ్యం పుదీనా గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.

ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ పథకం ద్వారా చేపట్టిన పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. విరాళాల ద్వారా పూర్వ విద్యార్థులు దాతలను పాఠశాలల అభివృద్దిలో భాగస్వాములను చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె కర్నూలు డివిజన్కు చెందిన ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులతో పాఠశాలల అభివృద్ది, బోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు మళ్లీ ప్రసారమవుతాయి.

మరికొన్ని వాట్సాప్ మెసేజ్లు అయితే ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నరేష్ మెరిసి మోసాబ్యాట్ నుంచి పంపించారు, ఈ రోజు మీ షో చాలా బాగుంచింది బాబు అంటున్నారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్వార నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తూ మీ షో సూపర్ అండి, జ్యోతి గారికి హాయ్ చెప్పమంటున్నారు. జ్యోతి గారు హాయ్ హాయ్ హాయ్. నెక్స్ట్ ఎవరు పంపించారు, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు, సివి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి కోడలు అంటూ రైట్ ఆన్సర్. తర్వాత నార్కెట్పల్లి మండలం నెమ్మది గ్రామ నుంచి పొన్న వెంకటేష్ హేమలత గారు రైట్ ఆన్సర్ పంపించారు కోడలు. నెక్స్ట్ చిన్నబాబు ఈ రోజు మనసు మనసు సూపర్ సూపర్ మహమ్మద్ జరిదర్ స్నేహబాను జనిద్దిన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలేజ్ ఆయి చిన్నబాబు మనసు మనసు అదిరిపోయింది సార్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి. స్టూడియోలో సమయం చూస్తే 8:04 దాటి 20 సెకండ్లు. జిహెచ్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. గాయని గాయకుల గళాల నుంచి జాలువారిన యుగళ గీతాలు వింటున్నవండి వివిధ భారతి FM 101.3 MHz.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులెందరో.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివరాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్తో నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ సహకారంతో పాటు పునరుత్పాదక ఇంధనం, సైబర్ నేరాలు, దౌత్యపరమైన శిక్షణా రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు భారత్ బెల్జియంలను సహజ భాగస్వాములుగా మారుస్తున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రెండు దేశాలు కలిసి అభివృద్ధి చేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ,
1: భారత్ ఆర్ బెల్జియం కే సంబంధో కి జడే ఇతిహాస్ మే గహరీ హై. పహలే విశ్వయుద్ధ మే బెల్జియం మే హజారో భారతీయ సైనికో కా సాహస్ ఆర్ బలిదాన్ హమారీ సాజా స్మృతి కా అహమ్ హిస్సా హై. आज डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और गहरे पीपल टू पीपल टाइज हमें नेचुरल पार्टनर्स बनाते हैं. आंध्र प्रदेश के काकीनाडा में हम दुनिया के सबसे बड़े ग्रीन अमोनिया प्रोजेक्ट्स में से एक डेवलप कर रहे हैं. आज भारत की ग्रोथ स्टोरी दुनिया के लिए.
0: ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం బెల్జియం ప్రధానమంత్రి రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలక అంశంగా రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని ఈరోజు విడుదల చేశారు.

0: రాబోయే పదేళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారతదేశం వ్యూహాత్మక రోడ్మ్యాప్తో పాటు దార్శనికతను ఈ రక్షాపత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్ధిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయటం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించటం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించటం, సముద్ర భద్రతను బలోపేతం చేయటం వంటివి ఈ రక్షాపత్రంలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో విదేశీ వాణిజ్య ఒప్పందాల ఎఫ్టీఏల వినియోగ ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ కార్యశాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా భారతదేశం కుదుర్చుకుంటున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 1/2 మార్కెట్ వాటాను పొందటానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచంలో ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: మేకింగ్ ఇండియా $30 trillion ఎకానమీ బై 2047 which will have a very large share of international trade. We are in an important phase of our economic journey. The results of the first quarter growth are very, very exciting, holding tremendous promise for the future. 7.8% GDP growth at constant prices in this period of uncertainty and tremendous turmoil around the world is no mean achievement.
0: డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానం వల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ SIIM 66వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లు బీమా, ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని చెప్పారు. ఇలా ఉండగా, ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ పరిశ్రమగా భారతదేశం ఎదిగే సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుతం 22.75 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ రంగం దేశ జీఎస్టీ వసూళ్లలో దాదాపు 15% వాటాను అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే సుమారు 4 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందన్నారు. 2025-26 సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 24% పెరిగినట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆటోమేటెడ్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ,
2: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कंप्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में इस पूरे कंप्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे. महाराष्ट्र के लिए बहुत बड़ी ये ताकत बनेगा.
0: అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% ఆర్థిక వృద్ధి సాధించినట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మూలధన ఆస్తులు సృష్టించడంపైన, మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయడంపైన, విమానయాన రంగంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపైన దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుదీర్ఘకాల సంబంధాలు భారత్ బెల్జియం దేశాల మధ్య ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.

న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ కేంద్ర మంత్రి ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం ఈనాడు భౌగోళిక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి ముఖ్యమైన భాగస్వామితో సమావేశం కావడం ఎంతో ప్రయోజనకరమైనదిగా పేర్కొన్నారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. రక్షణ సహకార చర్చలు, ఉన్నత స్థాయి పర్యటనలు, శిక్షణ సామర్థ్య పెంపుదల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడానికి ఇద్దరు మంత్రులు ఈ చర్చల్లో భాగంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రాంతీయ శాంతి భద్రత అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్లో సముద్ర భద్రతా సహకారం అవసరాన్ని సైతం ఇరుదేశాల రక్షణ మంత్రులు గుర్తించారు. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బీహార్, తూర్పు రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, విదర్భ, మహారాష్ట్ర, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి సమీక్షించారు. వరదలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్తో ఫోన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని ఆరా తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడిపి 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.
1: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.

0: అక్షర రూపం ఇచ్చి విజ్ఞానాన్ని అందించి సమాజంలో గౌరవంగా బతికేలా చేసే ఏకైక శిల్పి ఉపాధ్యాయుడు.
1: మనలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆత్మవిశ్వాసాన్ని నింపి గమ్యం వైపు నడిపించే నిజమైన దిక్సూచి గురువు.

ఈ నెల 5వ తేదీ శనివారం ఉదయం 7:15 కాంతి రేఖలు కార్యక్రమంలో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురుదేవో భవ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యానం శ్రీమతి జి నిఖిత, సమర్పణ శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి. తప్పక వినండి గురుదేవో భవ ప్రత్యేక.

రేపు ఉదయం 6:30 సూక్తి రత్నావళి కార్యక్రమంలో శ్రీ పి అబ్దుల్ ఖాదర్ గారు అందించే సూక్తులు ప్రసారమవుతాయి. రేపు మధ్యాహ్నం 12:05 తిరిగి 2:30 శ్రీ డి రవిశంకర్ బృందం వారిచే నాదస్వర వాయిద్యం వినవచ్చు.

మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. యద్దనపూడి సులోచనారాణి ప్రసిద్ధ నవల అగ్నిపూలుకు ఇది చిత్రరూపం. అదేనండి అగ్నిపూలు. జయనీగా జయసోద, ఆమె బావగా కృష్ణరాజు నటనకు మంచి పేరు కూడా వచ్చింది. బాపయ్య దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాకు సంగీతం కెవి మహదేవన్ సమకూర్చారు. ఇదే చిత్రం నుంచి మధుర స్వరాలు కార్యక్రమంలో ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

గిలిగింత అక్కడని అప్పుడే తెలుసును. గుర్తుందా? నవ్వుతావా? నవ్వుతావా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఏంటి చిట్టమ్మా, ఇది ఏం గోలమ్మా? కుళ్ళు మోతోళ్ళు నిన్ను పూకలేస్తేను, తాపు లేపలేవా, టోపీ వెయ్యలేవా?

0: చెప్పలేవా?
1: ఏదో చెప్పేసి నువ్వేదో చెప్పేసి ఏదో చెప్పేసి
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

దక్షిణిలో సమయం చూస్తే 10:53. వినిపించని రాగాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆమె గొంతులో ఏదో తెలియని మత్తు, అది గమ్మత్తుగా ఉంటుంది. అద్భుతమైన గానం, మనల్ని మనం మైపరిచిపోతాం. వారు ఆలపించిన పాటను ఇంకెవ్వరూ అలా పాడలేరు. మరెవరో కాదండి, మన జిక్కి గారే. జిక్కి గారి గొంతులో ఒక రకమైన కవ్వింపు, ఉత్సాహం కలగలిసి ఉంటాయి. పాట వినగానే శ్రోతల్లో తెలియని చైతన్యం పులకింత కలుగుతాయి. అవతలి వారు పాడినటువంటి క్లిష్టమైన గమకాలను, స్వర విన్యాసాలను కూడా వీరు చాలా సులువుగా, అంతకంటే అందంగా పాడేయటం జిక్కి గారి ప్రత్యేకత. జిక్కి గారు ఆలపించినటువంటి పాట ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సంతోషకరమైన పాటలు, క్లబ్ సాంగ్స్, జానపదాలు మాత్రమే కాదు, తీవ్రమైన విషాదాన్ని, కరుణారసాన్ని కూడా ఆమె గొంతులో అద్భుతంగా పలికించేవారు జిక్కీ గారు. దేవదాస్ చిత్రంలో ఘంటసాల గారితో కలిసి పాడిన ఓ దేవా ఓ పార్వతి లాంటి పాటలే ఇందుకు నిదర్శనం. జిక్కీ గారి గొంతులోని గాంభీర్యం, తీపి ఆమె వృద్ధాప్యంలోనూ తగ్గలేదు. ఆమెకు 80-50 ఏళ్ల పైబడిన వయసులో కూడా దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 చిత్రంలో జానవులే నెరజానవులనే పాట పాడించారు. ఆ వయసులో కూడా ఆమె తన గొంతులోని వన్య అస్సలు తగ్గలేదని ఆ పాటలో శృంగారాన్ని, కవ్వింపు రసాలను అద్భుతంగా పలికించి నిరూపించారు మన జిక్కీ గారు. వీరు ఆలపించిన మరో పాట విందామా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

స్టూడియోలో సమయం చూస్తే 10:14 దాటి 35 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. తెలుగు తమిళ సినిమాల్లో 1960-70ల కాలంలో క్లబ్ డాన్స్ పాటలు అనగానే సంగీత దర్శకులకు మొదట గుర్తొచ్చేది ఎల్ఆర్ ఈశ్వరి. జ్యోతిలక్ష్మి జయమరణి వంటి నర్తకీమణులకు డాన్స్ రికార్డులకు ఈమె గొంతు ప్రాణం పోసిందనుకోండి. ఎల్ఆర్ ఈశ్వరి గారి గొంతులో ఒక ప్రత్యేకమైన కిక్కు మరియు హై ఎనర్జీ ఉంటాయి. సాధారణ మెలోడీ పాటలకు భిన్నంగా క్లబ్ సాంగ్స్, క్యాబరీ పాటలు మరియు డాన్స్ నంబర్లకు ఆమె బేస్ వాయిస్ అద్భుతంగా సరిపోయేది. ఎల్ఆర్ఈశ్వరి గారి హమ్మింగ్ చేసే విధానం, పాట మధ్యలో నవ్వడం లేదా చిన్నపాటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఆమెకు ఆమె సాటి. మీరు ఆలపించిన పాట విందామా ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో?

0: దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే.

0: చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే.
1: Yeah.

0: రాజా.
1: నీ కొలుకులు.
0: నీ తలుకులు.
1: అబ్బా నీ కొలుకులు
2: తలుకులు.
3: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం జరిగింది?
1: తలుపు కెర్రు నా చప్పుడైనది, గుండె చల్లు నా కొట్టుకున్నది, తలుపు కెర్రు నా

0: అయ్యో అవోయ్, ఆరడుగుల పొడుగువాడు ముత్తు నిమ్మని నన్ను అడిగినాడు.
1: ఏయ్ ఓ నీ, నేను నలికేస్తాను.
0: నేనివ్వ నేనివ్వ.

0: అంతలో వచ్చింది.
1: ఏమిటి మూత?
0: కాదు మా అమ్మ.
1: ఏమండి?
2: వెళ్ళవే నా తల్లి, వెళ్ళవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది.
1: అది తల్లా కాదు, రాక్షసి, పిశాచి, దెయ్యం. తర్వాత ఏమైందో చెప్పు.

0: చూసావా, నువ్వు నా కొద్దు పో, వాడి దగ్గరికి పో.
1: అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసైదయ్యా.
2: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ?

ఇల్లు ఇల్లు ఆలోచించడానికి ఎస్ జానకి రాజబాబు ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:39 దాటి 13 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విచివరాజి చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఘంటసాల పీసీసీలు ఆల్పించిన పాట.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 14 సెకన్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.